ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 28వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 19వ తేదీ ఆదివారం నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లైంది. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05 దాటి 34 సెకండ్లైంది. భక్తి సాగరంలో ఓలలాడే దైవిక మార్గం అర్చన క్షేత్రదర్శిని. ప్రపంచంలో కొన్ని కట్టడాలు కేవలం ఇటుకలు రాళ్లతో నిర్మించిన భవనాలు కావు. అవి చరిత్రను చెబుతాయి, సంస్కృతిని పరిచయం చేస్తాయి, విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అలాంటి అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి కర్ణాటకలోని మైసూరు నగరంలో ఉన్న సెయింట్ ఫిలోమెనాస్ క్యాథడ్రల్. ఈ చర్చి ముందు నిలబడి చూస్తే మనం భారతదేశంలో ఉన్నామా లేక యూరోప్లోని ఏదైనా పురాతన నగరంలో ఉన్నామా అనే భావన కలుగుతుంది. ఈ అద్భుతమైన చర్చి చరిత్ర, నిర్మాణ విశేషాలు, ప్రత్యేకతలు, పర్యాటక ఆకర్షణలు, సందర్శించడానికి సరైన సమయం, ఇంకా ఈ చర్చి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తెలియజేస్తాను ఇవాళ్టి క్షేత్రదర్శనం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి

6:20 విబి క్లాక్ లో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో ఉన్న సెయింట్ ఫిలోమెనస్ క్యాథడ్రల్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి క్షేత్రదర్శినిలో. సెయింట్ ఫిలోమెన 3వ శతాబ్దానికి చెందిన యువ క్రైస్తవ అమర వీరురాలు. తన విశ్వాసాన్ని వదులుకోకుండా ఎన్నో హింసలను భరించి చివరకు ప్రాణత్యాగం చేసింది. తన ధైర్యం, భక్తి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి. అందుకే ఈ చర్చికి తన పేరును పెట్టారు. భారీ క్యాథడ్రల్ నిర్మాణం 1933లో ప్రారంభమైంది. తర్వాత 3 సంవత్సరాలకు అంటే 1936వ సంవత్సరంలో ప్రజలకు అంకితం చేయబడింది. ఈ నిర్మాణాన్ని అప్పటి మైసూరు మహారాజా నాల్వడి కృష్ణరాజా వాడేయర్ ప్రోత్సహించారు. అంతకుముందు అక్కడ ఒక చిన్న చర్చి ఉండేదట. తర్వాత దానిని విస్తరించి అద్భుతమైన నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. ఇంకా చెప్తాను ఈ ప్రార్థనాలయం గురించి. అర్చన వింటున్నారు.

నియోగోథలిక్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడిన సెయింట్ ఫిలోమెనాస్ క్యాథడ్రల్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శినిలో. ఆకాశాన్ని తాకేలా కనిపించే గోపురాలు, పొడవైన కిటికీలు, రంగురంగుల స్టెయిన్లెస్ గ్లాసెస్, ఎత్తైన పైకప్పు, సుందరమైన రాతి చెక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ ప్రార్థనా స్థలంలో. ఈ చర్చి గోపురాలు సుమారు 175 అడుగుల ఎత్తు ఉండడం విశేషం. చాలా దూరం నుంచి కూడా చూస్తే కూడా అతి సుందరంగా కనిపిస్తుంది ఇది. చర్చి ముందు భాగంలో కనిపించే రెండు ఎత్తైన గోపురాలు ఈ కట్టడానికి ప్రధాన గుర్తింపు. దూరం నుంచి చూస్తే ఈ టవర్లు చర్చికి ఆకట్టుకునే రూపాన్ని ఇస్తాయి. ఉదయం సాయంత్రం వేళల్లో మారే సహజ కాంతిలో ఈ గోపురాలు మరింత అందంగా కనిపిస్తాయి. అందుకే ఈ చర్చి వెలుపల భాగంలో ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది ఈ స్థలం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ రెండు భక్తి గీతాల అనంతరం.

భారతదేశంలోని అతిపెద్ద చర్చిల్లో ఒకటిగా నిలిపిలువబడే సెయింట్ ఫిలోమినా చర్చ్ ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇది నేటికి క్రియాశీల ప్రార్థనా కేంద్రంగా కొనసాగుతుంది. నియమితంగా హోలీ మాస్, ఇంకా ఇతర ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ. భక్తుల అవసరాలకు అనుగుణంగా వివిధ భాషల్లో ప్రార్థనా సేవలు ఉంటాయి. ప్రార్థనా సమయాలు సాధారణ రోజులు, ఆదివారాలు, క్రిస్మస్, ఈస్టర్, ఇతర ప్రత్యేక పండుగల సందర్భంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఈ చర్చికి. క్రిస్మస్ సమయంలో సెయింట్ ఫిలోమినా చర్చ్ ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ప్రత్యేక ప్రార్థనలు, అలంకరణలు, భక్తుల రాకతో చర్చి పరిసరాలు సందడిగా మారుతాయి. ఈ సమయంలో సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారట. ఇంకా తెలుసుకుందాం ఈ ప్రార్థనాలయం గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం.

6:53 దాటి 30 సెకండ్లైంది విపి క్లాక్ లో. ఒక కట్టడం గొప్పదవ్వాలి అంటే అది కేవలం కేవలం ఎత్తుగా ఉండడం కాదు, చరిత్రను, విశ్వాసాన్ని, కళను, సంస్కృతిని ఒకే చోట కలిపి చెప్పగలగాలి. అలాంటి అద్భుతమైన కట్టడమే మైసూరులోని సెయింట్ ఫిలోమినాస్ కేథడ్రల్. చర్చి వెలుపలి నిర్మాణం ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి ఇదొక అద్భుతమైన ప్రదేశం. అద్భుతమైన ఫోటోగ్రఫీకి స్పాట్ ఇది. ఉదయం సాయంత్రం ఈ చర్చి అత్యంత అందంగా కనిపిస్తుంది. భారతదేశంలో అత్యధికంగా ఫోటోలు తీసుకునే చర్చిల్లో ఇదొకటట. మైసూరు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్లు, ట్యాక్సీలు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ఈ చర్చికి చేరుకోవచ్చు. మైసూరు వెళితే ఈ చర్చిని తప్పకుండా సందర్శించండి. అక్కడి ప్రశాంతతను, వాస్తు శిల్పాన్ని వీక్షించడం ఓ అద్భుతమైన అనుభూతి. మరి ఇది ఇవాల్టి అర్చన. బౌ టు జీసస్. గాడ్ బ్లెస్ ఆల్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఈ ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో జీర్ణకోశ వ్యాధులకు ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకుసారి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలిపి చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పతకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెబుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న

0: మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ ఇథనాల్ సరఫరా సంవత్సరం ఈఎస్వై 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 166,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడిచమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 198,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్న ముడిచమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓఎంఆర్ షీట్ల పరిశీలనపై స్పష్టమైన, కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది. అయితే నకిలీ లేదా ఏఐ ద్వారా సృష్టించిన ఓఎంఆర్ షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి 2వ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ ఏడాది నుండి పదో తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది 15వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించగా, 2వ బోర్డు పరీక్షలను మే 15వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన 2వ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని సీబీఎస్ఈ తెలియజేసింది. విదేశాల్లోని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను, డిజిటల్ విద్యాపత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటి, కార్తిక్, ఆర్యన్ భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలన చిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Pronounced performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shed, Chandu Champion, Hindi, for a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: ఉత్తమ చలన చిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్ర అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా, సచ్చిన, నమిదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోధ్పూర్కర్, వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది.

0: జమ్మూ కశ్మీర్ లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ జీ యాత్రను పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఇవాళ నుంచి నిలిపేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నూన్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్ లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్ లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కాజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పతకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సంయమనం ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్రను నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పతకం గెలుచుకుంది. ఈ రోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 25 సెకండ్లైంది. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో జీర్ణకోశ వ్యాధులకు ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉదర సంబంధ వ్యాధుల్లో ఈ డైజెషన్ కి సంబంధించిన విషయంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలిగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో పూర్వం అన్న ఒక నానుడి తింటే ఆయాసము తినకపోతే నీరసం అనే చందంగా జీవితం నడుస్తుంది. అంటే ప్రస్తుతం ఉండే జీవన శైలిలో ఎన్నో మార్పులు రావడము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు ఉండడము. ఒకప్పుడు అనేవారు కదా డాక్టర్ గారు, రాళ్ళు తిన్నా కరిగించుకోవాలరా అని, అంటే అంత దృఢంగా ఉండాలి అన్న ఒక భావన ఉండేది.
1: అవునండి.
0: కానీ ప్రస్తుతం ఏం తింటే వికటిస్తుందో, ఏం తింటే సమస్యగా మారుతుందని ఏరుకొని చూసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల ఈ డైజెషన్ సంబంధమైన సమస్యలు వస్తున్నాయంటారు?
1: మనకు యోగా వలన ఉపయోగం కలగాలంటే ముందు కొన్ని రూల్స్ పాటించాలండి. యోగా వలన సత్ఫలితాలు లభించాలంటే ముందు అధికంగా ఆహార సేవన తగ్గ

తగ్గించాలి. అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటారు కొంతమంది, అది కూడా తప్పు. కొంతమంది నిద్ర ఎక్కువ పోతుంటారు, కొంతమంది నిద్ర అసలే పోరు, కొంతమంది పరిశ్రమ ఎక్కువ చేస్తారు అలసిపోతారు, కొంతమంది పరిశ్రమే చెయ్యరు. ఇలా ఆచరించే దాని వలన మీకు యోగా ఆచరించినా కానీ సత్ఫలితాలు రాదు. యోగా వలన ఫలితాలు రావాలంటే మనకు లిమిటెడ్ డైట్, సమీకృత ఆహారం సమాహారం అంటారు, అలాంటి ఆహారాన్ని తీసుకోవాలా. మినిమం 6 to 8 hours నిద్రపోవాలి. ఆ శరీర శ్రమ కూడా వాళ్ళ శక్తిని బట్టి చేయాల్సింది ఉంటుంది. అసలు ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండకూడదు. శరీరంలో ఉండే చాలా పార్ట్స్, కాళ్ళు చేతులు తల నడుము ఇవన్నీ కదిలించాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ దాంట్లోనూ అతిగా పోకుండా, తక్కువ చేయకుండా, మితంగా కొన్ని రూల్స్ పాటించితే మీరు యోగాసనాలు చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలతోనే అన్ని రకాల జబ్బులు ముడిపడి ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి సరిగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి దినచర్య చేయాలా, ఎలాంటి ఆసనాలు చేయాలా అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వస్తుంది. అవయాలన్నీ చాలా ఉన్నాయి పొట్టలో. లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, చిన్న ప్రేగులు ఉంది, స్ప్లీన్ ఉంది, పెద్ద ప్రేగులు ఉన్నాయి. ఆ తర్వాత మేల్స్కి అయితే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, లేడీస్కి అయితే యూట్రస్ ఉంటుంది, ఓవరీస్ ఉంటాయి. ఇలా పొట్టలోనే చాలా ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగతా బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి మనం యోగాలో పొట్ట దగ్గర నుంచే కదలికలు స్టార్ట్ చేయాలి. వక్రాసనాన్ని ఉందండి, వక్రాసనం అంటే నిలబడే సైడ్కి తిరుగుతారు, స్టాండింగ్ పొజిషన్లో చేతులు స్ట్రైట్ పెట్టి రైట్ సైడ్ గాలి తీసుకొని బ్యాక్ సైడ్ వదులుతూ, తర్వాత గాలి తీసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ నడుము తిప్పాల్సింది వస్తుంది. వక్రాసనం అంటే మెలికలు తిరిగి ఉండే ఎక్సర్సైజ్ అని అర్థం. ఆ తర్వాత పర్వతాసనం అని ఉందండి. పర్వతాసనం అంటే పద్మాసనంలో కూర్చోవచ్చు, లేకుంటే మామూలుగా కూర్చోవచ్చు. రెండు చేతులు పైకి లేపి గాలి లోపల తీసుకుంటే చేతులు పైకి లేపాల్సింది ఉంటుంది, తర్వాత గాలి వదులుతూ కిందికి దింపాల్సి ఉంటుంది. ఇలా చేసే దాని వలన పొట్ట దగ్గర ఉండే కండరాలన్నీ సంకోచం వ్యాకోచం జరుగుతాయి. లోపల ఉన్న తిన్న ఆహారం స్టమక్లో నుంచి డియోడనం గుండా చిన్న ప్రేగులకు వెళ్ళి తర్వాత పెద్ద ప్రేగులకు పోతాడు. చాలామంది ఫుల్ స్టమక్ తింటుంటారు ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు. ఇలా మొత్తం స్టమక్ ఆహార పదార్థాల్లో ఫిల్అప్ చేసే దాని మూలాన లోపల ఆహారము జీర్ణరసాలతో సరిగా మిక్స్ కాకుండా ఎక్కువ టైం స్టమక్లోనే ఆహారం ఉండి పులిసిపోయి ఒక్కోసారి మనం తిన్న ఆహారం స్మెల్లే నోట్లో మనకు ముక్కల్లో తెలుస్తూ ఉంటుంది. అజీర్ణ సమస్య లేకుండా ఉండాలంటే స్టమక్ను 4 భాగాలుగా డివైడ్ చేసి 50% అంటే సగ భాగము ఘన ఆహారంతో తీసుకోవాలి. ఘన ఆహారం అంటే వెజిటబుల్ కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది, లేకుంటే పుల్కా ఉంటుంది, దీన్ని ఘన ఆహారం అంటారు. తర్వాత 1/4 స్టమక్ ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం అంటే బటర్ మిల్క్ కావచ్చు, సూప్ కావచ్చు, ఇలా ఉంటుంది. 1/4 స్టమక్ ఖాళీ ఉంచాలా. ఎందుకు ఉంచాలంటే స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అది ఆహారాన్ని చిన్న పార్టికల్గా చేసి ఆ సారూపం చెందేటట్టు చేసుకుని కిందికి పంపిస్తుంది, డియోడనం గుండా చిన్న ప్రేగుల్లోకి పంపిస్తుంది. లాస్ట్లో చాలా మందికి ఉదయం లేస్తానే మల విసర్జన సరి కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైబర్ కంటెంట్ డైట్ తినరు, ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఉంది, నాన్ వెజిటేరియన్ డైట్ ఇలాంటి డైట్ తింటారు, ఎలాంటి ఆసనాలు కానీ శరీరశ్రమ చెయ్యరు. ముఖ్యంగా చాలా మందికి ఈ మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం పోవాలంటే మనము ఇది భుజంగాసనము, శలభాసనము, స్పైనల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయాల్సింది ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి, హిప్ జాయింట్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఇలా స్పైనల్ కార్డ్ మజిల్స్, పొట్టకు సంబంధించిన మజిల్స్ను కదిలించే దాని వలన పొట్టలో ఇంతకుముందు చెప్పినటువంటి ఆర్గన్స్ అన్ని, డైజెస్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ సరిగా పనిచేసి దాంట్లో డిసీజ్ మ్యాటర్ డెవలప్ కాకుండా, దానికి సంబంధించిన జబ్బులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. చాలా మంది ఆహారం తీసుకుంటారు కానీ శరీరశ్రమ చెయ్యరు. స్విమ్మింగ్, వాకింగ్ ఇలాంటివన్నీ చేయాల్సింది వస్తుంది. ప్రకృతి చికిత్సలతో ఆసనాలతో పాటు పొట్టకు మర్దన చికిత్స అని, వేడి నీటి సంచి కాపడమని, లివర్ను డీటాక్సిఫై చేసానికి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ శక్తి సరిగా ఉండాలంటే ఆసనాలతో పాటు లివర్ మీద ఎక్కువ ట్యాక్స్ పడకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఉన్నాయండి. ఈ లివర్ సరిగా పనిచేయాలంటే మనకు ధనియాలు, వాము, జీలకర్ర ఇట్లా వేయించి దాన్ని కషాయం చేసుకొని తీసుకుంటే దాని మూలాన లివర్లో ఉండే ఫ్యాట్ కరిగేసి లివర్ సరిగా బైల్జ్ సెక్రెట్ చేసి
తిన్నే ఆహారం సరిగా జీర్ణమయ్యి మీకు ఎనర్జీ ఫార్మ్ అవుతుందండి. లివరే బయోకెమి

0: కెమికల్ ఫ్యాక్టరీ అంటారు. తిని ఆహారం జీర్ణమైన తర్వాత సారూప్యం చెందిన తర్వాత అది లివర్లో స్టోర్ చేసుకొని మనం ఎలాంటి శరీర శ్రమ చేయాలన్నా లివర్లో నుంచి గ్లూకోజ్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఫలాలు కానీ పచ్చికూరగాయలు కానీ మొలకెత్తిన గింజలు కానీ ఉప్పు కారం మసాలాలు తక్కువనే ఉడికిన ఆహార పదార్థాలు తీసుకుంటే దాని వలన ప్రేగల్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. వేరే అన్యాచురల్ డైట్ తీసుకున్నప్పుడు డిసీజ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ డెవలప్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకు హైపోథైరాయిడిజం కానీ డయాబెటీస్ మెలైటిస్ కానీ ఇంకా మెదడులో సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీర్ణశక్తి సరిగా ఉండాలంటే ఆహార నియమాలు, దినచర్య, ఈ యోగాసనాలు ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి వారి ఆరోగ్య సమస్యను, జీర్ణ వ్యవస్థను సరిగా ఉంచుకుంటారని ఆశించుదాం.
1: డాక్టర్ గారు, ఏ సమయంలో యోగా చేస్తే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది, ఏ సమయాల్లో చేయకూడదు?
0: అదే బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:30 నుంచి 5:30-6 గంటల లోపలే మల విసర్జన తర్వాత యోగాసనాలు స్టమక్ ఎంప్టీగా ఉన్నప్పుడు చేస్తేనే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు ఆగి తర్వాత పొట్ట మీద ఎక్కువ బరువు పడకుండా స్పైనల్ కార్డు, కాళ్ళకు చేతులకు మూవ్మెంట్ ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడం మంచిది.
1: ఒకవేళ భోజనం చేసిన తర్వాత యోగాసనాలు చేయవలసిన పరిస్థితి వస్తే ఎంత సమయం గ్యాప్ ఇవ్వాలండి?
0: కనీసం మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలండి.
1: డాక్టర్ గారు, వజ్రాసనం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు, వెంటనే కూడా చేయొచ్చు అంటారు.
0: అది ఎందుకంటే మీరు మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు కాబట్టి ఆహారం స్టమక్ లో నుంచి కిందికి మూవ్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. ఎక్సెప్ట్ వజ్రాసన్, మిగతా ఆసనాలు చేయకూడదండి ఆహారం తీసుకున్న తర్వాత.
1: ఈ ఇరిటేబుల్ బోవల్ సిండ్రమ్ అని, హైపర్ అసిడిటీ అని, ఇలాంటి రకరకాల సమస్యలు యువకుల్లో కూడా కనిపిస్తున్నాయి డాక్టర్ గారు, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయడం కరెక్ట్ అంటారు?
0: ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ అమీబియాసిస్ కానీ ప్రేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ఈ ఉడికించిన పదార్థాలు బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, జీర్ణకోశ సంబంధించిన సమస్యల్ని అధిగమించడానికి మీరు చెప్పినట్లు ఆహార విహారాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ యోగాసనాలు కూడా చేయాలన్నారు. యోగాసనాలతో పాటు ప్రాణాయామము, ధ్యానం కూడా ఉపకరిస్తుంది అంటారు, ఎలా చేయాలి?
0: ఫిజికల్ హెల్త్ కు, మెంటల్ హెల్త్ కూడా యోగాను, ప్రాణాయామం, మెడిటేషన్ ఇది చాలా అవసరం అండి. మీరు మెడిటేషన్ చేస్తూ ప్రాణాయామం చేసే దాని మూలాన బ్రెయిన్ కు, లంగ్స్ లోను, హార్ట్ కు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉండే బ్లడ్ సప్లై అయ్యి ఈ ఆర్గన్స్ దెబ్బతినకుండా ఉంటాయండి.
1: ముఖ్యంగా ఈ ప్రాణాయామంలో సాధారణ ప్రాణాయామం అని, అనులోమ విలోమ అని, భస్త్రిక ప్రాణాయామం అని, భ్రామరీ ప్రాణాయామం రకరకాలుగా ఉంటాయి. ఈ ఉదరకోశ సంబంధించిన సమస్యలు ఏ ప్రాణాయామం ఉత్తమం అంటారు?
0: మా నాడీ శోధన ప్రాణాయామం ఉందండి. రైట్ నస్ల్ గుండా గాలి తీసుకొని లెఫ్ట్ లో వదులుతారు, లెఫ్ట్ లో తీసుకొని రైట్ లో వదులుతారు. తర్వాత ఇది మామూలుగా చంద్రభేద ప్రాణాయామం ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి బీపీ హై అయ్యి తల బరువు వస్తుంటది, టెంపుల్స్ దగ్గర కూడా పట్టేసినట్లు ఉంటది
1: కణతల దగ్గర.
0: అలాంటప్పుడు మీరు చంద్రభేద ప్రాణాయామం అంటారు. చంద్రభేద ప్రాణాయామం అంటే రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే గాలి తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే ఎక్సైల్ చేయాల్సింది ఉంటుంది. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము 10 టైమ్స్ తీసుకోవడం, 10 టైమ్స్ వదులుకోవడము. ఇలా చేసిన వెంటనే బాడీలో ఉండే పాయిజనస్ గ్యాస్ అన్ని నోటి గుండా బయటకు పోయేదానికి మీరు చూస్తారు. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, నిద్ర బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి అనేటి హార్ట్ సంబంధం ఉండే జబ్బులందు చేయకుండా ఉండడం మంచిదండి. తర్వాత ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. పొట్ట దగ్గర 2 చేతులు పెట్టి 2 ముక్కలు గుండా గాలి లోపల తీసుకొని కొద్దిసేపు రిటైన్ చేసి తర్వాత వదలాల్సింది ఉంటుంది. ఇట్లా అప్ అండ్ డౌన్ అబ్డామినల్ మూవ్మెంట్ చేసే దాని మూలాన ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉండే ఆర్గన్స్ అన్ని తన శక్తి కొలది సరిగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి యునిక్ గా ఉంటాడు. ప్రతి ఒక్క సమస్య కూడా ఇండివిజువల్ గా చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. జనరలైజ్ గా చేసి అందరూ ఒకే రకంగా ఆసనాలు, ఒకే రకంగా ప్రాణాయామం చేయడం కుదరదంటారు. కాబట్టి యోగాసనాలు నేచురోపతి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక వైద్య నిపుణుడు గాని లేదంటే యోగాచార్యుని సంప్రదించి మనకున్న సమస్యను వివరించి దానికి అనుకూలంగా యోగాసనాలు గాని ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ అంటారు.
0: ఇది డ్యూయోడెనల్ దగ్గర అల్సర్ ఫార్మ్ అవుతుందండి. ఒకసారి నోటికుండా బ్లడ్ బయటకు వస్తుంది, లేకుంటే మోషన్లో కూడా బ్లాక్ స్టూల్ అవుతుంది. ఈ కొలోన్ క్యాన్సర్ అనేది సామాన్యంగా డయాబెటిస్ మెలైటస్ మిగతా ప్రేగులు

0: సంబంధించిన క్యాన్సర్ లో కూడా కొలోన్ దగ్గర మోషన్ లో బ్లడ్ వస్తుంది. తర్వాత మొలల వ్యాధి అంటారు, పైల్స్ కంప్లైంట్ లేకుంటే ఎమరాయిడ్స్ అంటారు. ఈ మోషన్ హార్డ్ గా వచ్చేదాని మూలాన ఆనస్ దగ్గర ఉండే వీన్స్ ఉబ్బి బఠాని గింజల మాదిరి ఉంటది. మోషన్ భవించిన తర్వాత బ్లడ్ పడుతుంది. ఒక్కోసారి మోషన్ భవించిన తర్వాత చాలా నొప్పి ఉంటది ఆనస్ దగ్గర. ఒక్కోసారి మోషన్ హార్డ్ వచ్చినప్పుడు ఆనస్ లో ఉండే మ్యూకస్ మెమరీన్ రాపిడ్ కి చీలి బ్లడ్ వస్తుంది, దాన్ని యానల్ ఫిషర్స్ అంటారండి. ఒక్కోసారి ఫిస్టులా అనే యానం అనేది వస్తుంది. దీనికి అన్నిటికీ ఈ మూలబంధ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. యానల్ మజిల్స్ పైకి లిఫ్ట్ చేయాలా, తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి సిజ్ బాత్ అంటారు, లేకుంటే హిప్ బాత్ అంటారు. ఇలాంటి జల చికిత్సా విధానాలు హైడ్రోథెరపీ మెథడ్స్ చేస్తూ కాళ్ళగుచ్చేతులకు సంబంధించిన మూవ్మెంట్స్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఇది యోగా థెరపిస్ట్ దగ్గర గాని, నేచర్ గురు డాక్టర్ దగ్గర గాని, యోగాలో అనుభవం ఉన్న వారి దగ్గరనే మీ సమస్యలు చెప్పి వారి సలహా మేరకు ఏ యోగాసనాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రాణాయామ మెథడ్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది అవన్నీ మీరు ఫస్ట్ ఒకసారి గైడెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యల్లో ఒకసారి ఆచరించి తర్వాత ఇంటి దగ్గర ఈ యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేసే దాని మూలాన మీకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండి డిసీజెస్, డైజెస్టివ్ డిజార్డర్స్ కావచ్చు, రెస్పిరేటరీ డిజార్డర్స్ కావచ్చు, హార్ట్ కు లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా గానీ ఏ మందులు లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది ఈ క్రానిక్ డిసీజెస్ తో సంవత్సరాల కొలది మందులు వాడుతూ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ లాస్ట్ లో జీవితంతో విరక్తమైంది, తొందరగా ఆయుష్ చిన్నిచ్చి తొందరగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా వలన ఆచరించే దాని వలన మీ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ముఖంలో కళ్ళ ఉంటుంది, ఎలా జబ్బు రాకుండా ఉంటుంది, మీకు డైజెషన్ బాగుంటుంది, నిద్ర బాగుంటుంది, ఎవరితో మాట్లాడాలన్నా ఉత్సాహంగా మాట్లాడతారు, పని ఎందుకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇలా ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా చేస్తే మీరు జబ్బులను బారిన పడకుండా ఉంటారు, ఉన్న జబ్బులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణమూర్తి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో జీర్ణకోశ వ్యాధులకు ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి టి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30.

జననజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడిప్పుడే అలా లేచేసి ఇప్పుడే రేడియో ట్యూన్ చేసుకున్న వాళ్ళందరికీ, మా శ్రోతలందరికీ మరోసారి సండే మార్నింగ్స్ వెరీ గుడ్ మార్నింగ్. అసలే ఆదివారం, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా నిన్నైతే ఎంటైర్ డే అంతా చల్లగానే ఉన్నది. అవునా? మరి ఆషాఢ మాసం ఆదివారం దేనికి ప్రత్యేకత? మీకు బాగానే తెలుసు, అదే బోనాలు. బోనాలు అంటే మహంకాళి అమ్మకు కృతజ్ఞత సమర్పణ. బోనం అంటే భోజనం. కొత్త కంచు లేదా మట్టి కుండలో పాలు, బెల్లం, అన్నం వండి ఆ కుండకు వేపాకులు చుట్టి పసుపు కుంకుమతో అలంకరించి దీపం వెలిగించి ఆ పాత్ర తలపై మూసుకుని ఆలయానికి తీసుకెళ్తారు, అదే బోనం. మొదటి రోజు గోల్కొండ జగదాంబికకు బోనం

సమర్పించిన తర్వాత ఇవాల్టి నుండి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవం, బల్కంపేట శ్రీ అల్లం అమ్మవారి బోనాలు, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యవాణి, అలాగే పాత బస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలు, అలాగే అమ్మవారి ఘటాలతో ఈ ఉత్సవం ముగుస్తుంది. అవునా? మరి ఈ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజలు, ఘటాలు, ఊరేగింపు, డప్పు చప్పట్లు, చప్పళ్ళు, పోతరాజుల విన్యాసాలు కన్నుగ పండుగగా ఉంటాయి ఈ ఆషాఢ మాసం ఆదివారాలన్నీ. అవునా? మరి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలనుకుంటూ ఈ పాట వినేద్దాం.

తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి బాలయ్య బాబు, అలాగే కృష్ణా జిల్లా నుండి పెడన అప్పలరాజు, అలాగే హైదరాబాద్ వనస్థలిపురం దొన్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, ఇంకా భువనగిరి అర్బల్ కాలనీ నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ బృంద, చిన్నమంతుల వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది.

0: హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్.
1: హా, ఎన్ని కష్టాలు రా నా తండ్రి.
2: భయపడకురా పుత్త, కష్ట

0: हाय
1: ఈ జంజాటంతో విద్యనాశాయ సర్వం నాశాయ నమో నమో రా బ్రదర్
0: హా హతవిధి
2: సహనం సహనం ఉపాయం ఉంది నాయన పెళ్లి

బచ్చన్నపేట నుండి కె పాండు, అలాగే బూదన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికశ్రీ, హరి, హర్షత్ తేజ, అలాగే చందానగర్ హైదరాబాద్ నుంచి విజయకుమార్, ఇంకా హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ శ్రోతల కోసం, ఇంకా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి మహాలక్ష్మి మాధవి కోసం, ఇంకా కీసర ఔటర్ రింగ్ రోడ్ బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే భువనగిరి మండలం రాయగిరి శ్రోతల మాదాసు సత్యనారాయణ కవిత కోసం వచ్చేస్తుంది.

0: నాలుగు స్తంభాలాట చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి శిశులు అల్పించిన గీతం విన్నారు. వేటూరి రచన రాజన్ నాగేంద్ర సంగీతం. గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: కమ్మని పాటల కార్కాన జనరంజని శ్రోతలు కోరిన సినీకి తలు వింటున్నారు. ఎద్దుమైలారం దేవునూరి వీరయ్య యాదమ్మ, అలాగే వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంగ్, బండి శివాజీ, చంద్రకళ, జోగనర్సయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రీనిక ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే వైజాగ్ ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారి కోసం, అలాగే హైదరాబాద్ ఎర్రగడ్డ నుంచి సౌజన్య, శ్రీనివాస్, లింగాల మీరాహి బృంద, అన్వేషిక, నిస్స, అన్య ఇంకా వాళ్ళ స్నేహితుల కోసం, ఇంకా పుట్టపాక నుండి మిరియాల తిరుపతయ్య, ఆండాళ్ళు, ఆదిత్య, శృతి అందరి కోసం వచ్చేస్తుంది. సప్త స్వరాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల అల్పించిన ఈ గీతం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి రచన, టీవీ రాజు సంగీతం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಮನಸ್ಸು ದೋತೆ ಮಧುರಮೈನ ಪಾಟಲು, ಜನರಂಜನಿ ಶ್ರೋತಲು ಕೋರಿನ ಸಿನಿಗೀತಲು. ಮಸಕುಂಟ ನುಂಡಿ ಜಾಶ್ವಾ, ಯಶ್ವಂತ್, ಮಹೇಶ್, ದೀಪಕ್, ಸನ್ವಿತಾ, ರಾಘವೇಂದರ್, ಅಜಯ್ ಕುಮಾರ್, ವಿನೋದ್ ಕುಮಾರ್, ಅರ್ಯಾನ್, ಇಂಕಾ ನಿಜಾಮಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಶ್ರೋತಲು ಶ್ರೀರಾಮ್, ಹನುಮಾನ್లు, ವಸಂತ, ಹರೀಶ್, ಹರಣ್, ಇಂಕಾ ವಾಳ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲ ಕೋಸಂ. ಅಲಾಗೇ కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు రాజేష్ కన్నా, సునీత రాజ్, భానురాజ్, అమిత్ కన్నా, అమ్మి, అలాగే సుచిత్ర నుండి మీనా కుమారస్వామి కోసం వచ్చేస్తుంది. అలాగే వీర కనకారావు పార్వతి పెడన నుండి మెసేజ్ చేస్తున్నారు, ఒక మంచి పాట వినిపించమంటూ. అలాగే కరీంనగర్ ఓల్డ్ బజార్ మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి అందరి కోసం వచ్చేస్తుంది. అక్క చెల్లెలు చిత్రం కోసం ఘంటసాల పీసీసీ ఆల్పించిన గీతం, ఆత్రేయ రచన, కేవీ మహాదేవన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నిలయంలో సమయం 8:15:56 జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినింగి తలవిందాం.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. నమస్కారం అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్, శుభోదయం.
0: శుభోదయం అండి. మీ పేరు, మీ ఊరు తెలుసుకోవచ్చా?
1: భక్తిని రవికుమార్,
2: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పలాస దగ్గర సార్.
0: సూపర్ రవికుమార్ గారు, మీ రోజు ఎలా గడుస్తుంది? అసలు మీరేం చేస్తుంటారు?
2: మేము డ్యూటీలో ఉంటాము, సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నాం సార్.
0: హో, సెక్యూరిటీ డ్యూటీనా? చాలా రెస్పాన్సిబిలిటీతో కూడిన పని అండి. ఎక్కువసేపు నుంచోని ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, చాలా ఓపిక కావాలి మీకు. దట్స్ రియలీ గ్రేట్. మరి మీ ఊరు పలాస దగ్గర అన్నారు కదా, అక్కడ విషయాలు ఏంటి?
2: శ్రీకాకుళంలో శ్రీకోర్మము అర్తవల్లి సూర్యనారాయణ దేవస్థానం ఉంది సార్. సప్తమి రోజున సూర్యనారాయణ దేవస్థానానికి రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు వస్తారు సార్, దర్శించుకుంటారు భక్తి శ్రద్ధలతో సార్.
0: చాలా చక్కగా వివరించారు రవికుమార్ గారు. రోజు మనం క్షేత్ర దర్శనంలో క్షేత్రాల గురించి వివరిస్తే మీరు వింటారు, కానీ ఈ రోజు అర్సవల్లి టెంపుల్ గురించి మీరు చెప్పి మీరు మా శ్రోతలందరికీ క్షేత్ర దర్శన అనుభూతిని ఇచ్చేశారు. మీరు చెప్తుంటే నిజంగానే క్షేత్రాలని దర్శించుకున్న ఫీలింగ్ వస్తుంది. మరి ఈ రోజు జనరంజన్లో ఏ పాట విందాం అనుకుంటున్నారు?
2: రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా బృందావనం చిత్రం నుంచి పాట కావాలి సార్. ఆ రోజు నారాయణ చూసి అనుకున్న ఏదో నవ్వని ఈనాడే నాకు తెలిసింది ఆ నవ్వులో.

0: తగుంది లవ్ అని.
1: భలే పాడారు రవికుమార్ గారు, నిజంగానే చాలా బాగా పాడారు.
0: థ్యాంక్ యూ సార్.
1: అసలు రాజేంద్ర ప్రసాద్ గారు పాట అడిగారు, ఆయన పేరు చెప్తే చాలు ఆటోమేటిక్ గా మన ఫేస్ లో స్మైల్ వచ్చేస్తుంది. మీరు అడిగిన బృందావనం చిత్రం నుంచి అద్భుతమైన పాట వినేద్దాం.

0: గుడ్ మార్నింగ్, జనరంజనికి స్వాగతం.
1: మేము పుట్టపాక నుండి మాట్లాడుతున్నాం సార్, మిర్యాల తిరుమలయ్య అని.
0: నమస్కారం తిరుమలయ్య గారు, ఈ రోజు ఎలా ఉన్నారు?
1: బాగున్నావు సార్, మీరు బాగున్నారా సార్?
0: నేను చాలా బాగున్నానండి. మంచి పాట వింటూ రోజు ప్రారంభించాము. మరి మీరు రోజంతా ఏం చేస్తుంటారు?
1: మేము చేనేత పని చేస్తాం సార్, పట్టు చీరలు మగ్గం నేస్తాం.
0: హో, చేనేత వృత్తి చాలా క్రియేటివ్ పని అండి. ఈ రోజు మగ్గం మీద ఎలాంటి చీర నేస్తున్నారు?
1: పుటపాక శారీస్ అని, పుటపాక ఉంటది మాది, ఫుల్ డిజైన్లు ఉంటాయి మా కాడ, ఫుల్ డిజైన్లు.
0: అద్భుతం, వింటుంటేనే చూడాలనిపిస్తుంది. మరి ఇలా ఒక మంచి చీర నేయాలంటే ఎంత సమయం పడుతుంది, ఎంత ఓపిక కావాలి?
1: ఓపిక సానా ఉండాలి సార్, ఇద్దరు ఉంటేనే ఒక చీర తయారు చేసి నేయాలంటే ఒక వారం రోజులు పడుతుంది.
0: దారం పోగులకు ప్రాణం పోసే ఒక కళారూపంగా మార్చే మీ నైపుణ్యత్వానికి, ఓపికకి హ్యాట్స్ ఆఫ్.
1: థ్యాంక్ యూ సార్.
0: ఇక పాటల విషయానికి వస్తే మీకు ఏ పాట అంటే ఇష్టం?
1: రాజేంద్రుడు గజేంద్రుడు కుక్కు కుక్కు అనే పాట ఉంటుంది.

0: నమస్కారం జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. చరణ జోగానందర కాలనీ నుంచి అప్పలరాజ్ అండి.
0: నమస్తే అప్పలరాజ్ గారు, ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నా సార్.
0: చాలా సంతోషం అండి. మరి మీ దినచర్య ఎలా ఉంటుంది? రోజంతా ఏం చేస్తుంటారు?
1: దినచర్య అంటే మేము చేనేత కార్మికులు అండి. ఉదయం లేచిన కాడ నుంచి నైట్ 9 వరకు కూడా మనం కష్టపడి చూస్తాము.
0: ఎంతో గొప్ప

0: వృత్తండి మీది. ఒకవైపు మగ్గంతో అందమైన వస్త్రాలు నేస్తూ, మరోవైపు మన జనరంజన్లో తీయని పాటలు వింటుంటే ఆ పనిలో ఉన్న శ్రమ అంతా ఇష్టంగా మారిపోతుంది కదా.
1: అవునండి, ఎప్పుడు కూడా ఆకాశవాణి హైదరాబాద్ యువత భారతి కేంద్రం ఎప్పుడు మరేడే ఆన్లోనే ఉంటుంది. మగ్గం దగ్గర మీరు ప్రసారం చేసే మంచి మంచి కార్యక్రమాలు పాటలు వింటూ హాయిగా మా పని చేసుకుంటా ఉంటామండి.
0: మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. మరి ఈ రోజు మగ్గం నేస్తూ ఎలాంటి పాట వినాలనుకుంటున్నారు?
1: ఈ రోజు మా నాన్నకి పెళ్లి సినిమాలో పాట అండి.
0: అది చాలా మంచి పాట అండి, కానీ ఇవాళ మన షోలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. తెలుగు ప్రేక్షకులను నవ్వుల విందు భోజనం పెట్టి ఒక గొప్ప నటుడున్నారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, కడుపుబ్బ నవ్విస్తాడు. ఆ నటుడు ఎవరో తెలుసా అండి? ఒక చిన్న హింట్, ఆ నటుడిని నట కిరీటి అంటారు. సూపర్ క్యాచ్ అప్పల్ రాజు గారు, కరెక్ట్ గా చెప్పారు. మరి లేడీస్ టైలర్ లో పాట గుర్తుందా? మీరు పల్లెవి పాడితే మేము పాట ప్లే చేస్తాం.
1: లేడీస్ టైలర్ లో
0: ఆహా, ఏంటో గాని మీరు పాడితే ఆ పాటకి ఇంకా అందం వచ్చేసింది. ఇప్పుడు మీరు కోరుకున్న హాయమ్మ పాటను ప్లే చేస్తున్నాం. మగ్గం నేస్తూ హాయిగా ఎంజాయ్ చేయండి.

బాతల జాతల జీతల జాతల బా బాతల గేతల బూతల జాతల బా

0: నమస్కారం. మీ అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సార్ నమస్తే, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభోదయం అండి.
0: శుభోదయం గుప్తా గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: మీ గొంతు వినగానే తెలిసిపోతుంది చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజు అని.
1: అందుకే మీరే పిలుస్తారేమో అనుకున్నాను, మా సార్ పిలవలేదని నా పేరు నేనే చెప్పుకోవాల్సి వచ్చింది.
0: అయ్యో అలా లేదు సార్, మీ పేరు గుండెల్లో ఉంది కానీ ఆ పేరు మీ గొంతుతో వినాలని చిన్న ఆశ అంతే. అయినా మన శ్రోతలకి మీ పరిచయం కొత్తేం కాదుగా.
1: అవును సార్, అది మాత్రం నిజం, అక్షరాలు నిజమండి. నేను మీతో సరదాగా అన్నాను.
0: నేను సరదాగానే తీసుకున్నాను సార్. అయితే గుప్తా గారు, మీలాంటి అనుభవం ఉన్న వారి నుంచి మన యూత్ కి సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అంటే గెలుపు ఓటములని ఎలా తీసుకోవాలి, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో ఒక మంచి మాట చెప్పండి.
1: ఇప్పుడు మన జీవితంలో సుఖాలు గాని కష్టాలు గాని మంచి గాని చెడ్డ గాని తర్వాత ఎటువంటి విషయాలైనా సరే ఒక రోజులో పగలు రాత్రి ఉన్నట్లు వెలుగు చీకటి ఉన్నట్లుగా ప్రతి ఓటమిని మనం గెలుపుగా భావించాలండి.
0: వా, చాలా అద్భుతమైన మాట చెప్పారు సార్. గెలుపు ఓటములు పగలు రాత్రి లాంటివని చాలా సింపుల్ గా గట్టి మెసేజ్ ఇచ్చారు.
1: ఆ ఓటములు మరో రకంగా చెప్పండి, గుణపాఠంగా నేర్చుకుని మరింత విలువైన జీవితానికి పునాదులు వేసుకుంటూ ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఏదో ఒక రోజు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతోనూ మన మానవ ప్రయత్నంతోనూ విజయకేతనం ఎగరవేయచ్చు, విజయాన్ని సాధించవచ్చు అన్నది నా అభిప్రాయం అండి.
0: ఖచ్చితంగా సార్, ఇది మన యూత్ కి చాలా ఉపయోగపడే విషయం. ఈ మంచి మాటలతో పాటు మరి ఈ రోజు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: అహనా పెళ్ళి అంట.
0: సూపర్ చాయిస్ సార్. ఆ సినిమాలో ఏ పాట అడుగుతున్నారు?
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన ముళ్ళపూడి శాస్త్రి గారు, సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు గారు. పీనాసి అయినా సన్యాసి అయినా ఉన్నవాడే మనిషి, డబ్బున్నవాడే మనిషి. పీనాసి సంఘం జిందాబాద్, జిందాబాద్ వ్యసనారి సంఘం జిందాబాద్.
0: ఆహా, ఏం పాడారు గుప్తా గారు! అసలు మీ గొంతులో ఆ ఉత్సాహం వింటుంటే ఇక మేము ఒరిజినల్ పాట ప్లే చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కానీ కూడా మీరు అడిగిన ఆహనా పెళ్ళంట నుంచి ఆ సూపర్ హిట్ పాట మీకోసం మరియు మన శ్రోతలందరి కోసం ప్లే చేస్తున్నాం. ఎంజాయ్ చేయండి.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడు మనతోనే ఉంటుంది, మన అందరి జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:41 దాటి 50 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు విందాం. చీర్యాల కిసర్ మండలం హైదరాబాద్ నుండి నించ గోపాలరావు ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా మంచి పాటను ప్లే చేయండి జనరంజన్లో అంటూ రాయగిరి నుండి దాసరి రవి, ఇంకా రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, ఇంకా రంగారెడ్డి జిల్లా గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ అందరి కోసం వచ్చేస్తుంది. లక్ష్మీనివాసం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, ఆరుద్ర రచన, కెవి మహాదేవన్ సంగీతం.

జనైన జనీ శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మా శ్రోతలు చిన్న మనవి, ఒకసారి పంపించిన మెసేజెస్ మళ్ళీ మళ్ళీ దయచేసి పంపించకండి. మీరు పంపించిన మెసేజెస్ స్క్రోల్ అయిపోతూ ఉన్నాయి. ప్రొద్దున 6 గంటలకు లేదు, కొంతమంది 5 గంటలకు పంపించిన మెసేజెస్ స్క్రోల్ అయిపోతూ ఉన్నాయి. ఒక్కసారిగా 50-60 మెసేజ్లు మీవే ఉంటున్నాయి, కాబట్టి మీ పేర్లు అప్పుడప్పుడు చదవలేకపోతున్నాం. కాబట్టి ఒకసారి మెసేజ్ పంపిస్తే చాలు, ఖచ్చితంగా మీ పాట, మీ పేరు, మీ ఊరు ఖచ్చితంగా ప్రయత్నించేస్తాం వినిపించడానికి. మరి జనరంజన్లో ఇప్పుడు మహబూబ్ నగర్, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విధాన్ష్, విద్విన్, అంక, పుట్టపాక నుండి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామానుజమ్మ, నీలేంద్రహరిణి, ఇంకా భూతాన్ పోచంపల్లి శ్రోతలు, భోగ మార్కండే, అనిత, సాయశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, ఇంకా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా శ్రోతలు కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతల జ్ఞానేశ్వర్, రూపా, రీతు, ఇంకా సుజాత, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద ఆయిష కోసం వచ్చేస్తుంది. భామా కళాపం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, వాసురావు సంగీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంత

0: ఉన్నతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. 8:53 దాటి 48 సెకండ్లైంది. జనని జని శ్రోతలు కోరిన శనికి తలవింటున్నారు. దుర్గానగర్ జయగూడ శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, ఇంకా బుధన్ పోచంపల్లి, ఎలగందల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, నాగులు, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్ వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి మూర్తి, మంగమ్మ, అలాగే రంగారెడ్డి జిల్లా కడతాల శ్రోతలు కాణికల గోపాల్ కోసం, ఇంకా నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, ఇంకా లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ, బండి రావిరాల గ్రామం నుండి, అలాగే ఓల్డ్ సిటీ నుంచి శివగంగ నగర్ ధనరాజ్, సునీత కోసం వచ్చేస్తుంది. ఆ నలుగురు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉషా, ఆర్పి బృందం పాడిన పాట, చైతన్య ప్రసాద్ గేయ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: ఇదే పాటను మేడ్చల్ జిల్లా అంకుశాపురం శ్రోతలు దొర్నాల సుదర్శన్, అవిష్ విద్బాబు, రాగ్విపాస్ విభు కోసం, అలాగే పటాన్చెరు నవ్య గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, శ్రీవేద, ఇమ్మడి నాగరాజు, విశ్వనాథ్, శ్రీకాంత్ రెడ్డి, కుష్విక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, సంధ్య, సాత్వి, స్వాతి, బాలకృష్ణ, భవన్, మహేష్, తేజు, జయకృష్ణ, సాయికృష్ణ, శృతి, భాగ్య, భూమయ్య, బుజ్జి, వెంకటస్వామి, నరసింహులు, వీళ్ళందరి కోసం వచ్చేసింది ఆ పాట.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది.

0: తేజు జయ కృష్ణ సాయి కృష్ణ శృతి భాగ్య భూమయ్య బుజ్జి వెంకటస్వామి నరసింహులు వీళ్ళందరి కోసం వచ్చేసింది ఆ పాట.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: జనరంజని శ్రోతలు కోరిన సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ప్రసారాలు ముంబై కేంద్రం నుండి విందాం. తిరిగి 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఆల్ టైమ్ హిట్స్ లో కలిసిద్దాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: विविध भारतीय राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से अभी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक. वक्त हो गया है एक छोटे से ब्रेक का, तुरंत हाजिर होते हैं.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆధార్ యాప్ 4 కోట్ల డౌన్లోడ్లు దాటింది. ఇది సౌకర్యవంతమైన డిజిటల్ ఆధారిత గుర్తింపు సేవలపైన ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి 11 లక్షలకు పైగా చిరునామా నవీకరణలకు వీలు కల్పించింది. అలాగే యాప్ దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ నవీకరణలు కూడా సాధ్యం చేసిందని, ప్రజలు యాప్లోని బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్లకు పైగా సార్లు ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల రూపాయలతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ శాసనసభాపతి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దొద్దుళ్ల శ్రీధర్ బాబు నిన్న శంకుస్థాపన చేశారు. ఆషాఢ భవనాల సందర్భంగా HMDA గ్రౌండ్స్లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంప్రదాయ చేతి వృత్తులు, చేనేత, సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారుల కుటుంబాలను ఈ మేళా ప్రోత్సహిస్తోందన్నారు. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్ సందర్శించారు. 3 గంటలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమయం గడిపారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కేవలం ఫిర్యాదులు కొట్టివేయడానికే పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పెన్షన్ వ్యాజ్యాలపై 2వ జాతీయ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. హుసేన్సాగర్లో ఈమెస్ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహించిన మొదటి ILCA ఓపెన్ ఇండియా అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్, YAI 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026 నిన్న ముగిసింది. 19 సెయిలింగ్ క్లబ్లు, సంస్థల నుంచి 19 మంది మహిళలతో సహా 124 మంది సెయిలర్లు ILCA 7, ILCA 6, ILCA 4 విభాగాల్లో పోటీ పడ్డారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 30 సెకండ్లు అయింది.

పాటని ఒకసారి పాడామనుకోండి రోజులో, అది పొద్దున ఉండొచ్చు, మధ్యాహ్నం ఉండొచ్చు, ఈవినింగ్ ఉండొచ్చు, ఏదైనా పని చేస్తూ ఉండొచ్చు, ఆ పాత మధురం ఉండొచ్చు, లేదు 80స్లో రిలీజ్ అయిన పాట ఉండొచ్చు, 90స్లో రిలీజ్ అయిన పాట ఉండొచ్చు, లేదు సరికొత్త మూవీలోని పాట అయినా ఉండొచ్చు, కానీ ఆ పాటని పదే పదే పాడుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యే ఉంటుంది. కాబట్టి అటువంటి హిట్స్ పాటలు వినాలి అంటే వివిధ భారతిని 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్యూన్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా అటువంటి పాటలు వినొచ్చు. మరి ట్యూన్ చేసుకుని ఉన్నారు కదా, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. మరి ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్లో 2010 నుంచి 2026 యాజ్ ఆన్ డేట్ వరకు రిలీజ్ అయిన మూవీస్లోని మంచి ఎవర్ గ్రీన్ హిట్స్ అయితే వినేద్దాం. మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ మూవీ నుండి పాట వినేద్దాం. సెట్ శ్రీరామ్ సునీత పాడిన పాట, చంద్రబోస్ రచన, అనూప్ రూపేజ్ సంగీతం. మరి ఈ పాటను పెద్ద అంబర్పేట్ గుండు అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్

అనిల్ కుమార్ సంధ్యారాణి అశ్వి శంకరమ్మ, అలాగే నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్ లావణ్య, హేమచంద్ర లతిక, ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ కోసం, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విస్తృత, మహాజ్యోతి, సాయిమన్విత, సంహృత, మహాజ్యోతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి వీళ్ల కోసం పాట, అలాగే తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి శ్రీరామదాసు, అంజాచారి, అలాగే బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రచారి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: కార్డు వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: 10:10 దాటి 52 సెకండ్లు అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఆదిలాబాద్ నుంచి హర్షిణి కోసం, అలాగే హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుండి కన్యాగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా శ్రోతలు, నేదరుని కళ్యాణ్చారి కోసం, అలాగే నాగమణి, రిత్విక్ చారి, శ్రీ వైష్ణవ్ చారి కల్వకుర్తి నుండి, అలాగే తోటపల్లి నుండి శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, అలాగే ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే ముస్రాంబాగ్ హైదరాబాద్ నుంచి ఆర్ఎస్ఆర్ మూర్తి గారి కోసం కూడా ఒక మంచి పాట ప్లే చేస్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే వినిద్దాం కలర్ ఫోటో చిత్రం కోసం కాళభైరవ పాడిన పాట, కిట్టు విశ్వ ప్రగడ గేయ రచన, కాళభైరవ సంగీత సారథ్యంలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్లో రాయగిరి నుండి దాసరి రవి గారికి, అలాగే ఇంకా కూకట్పల్లి నుంచి సాహితీ, ఫూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుబేర్, ముఖ్రామ్, నుమాన్, ఫరూక్, జకీర్ ఫసిల్, ఇంకా అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజా, సంతోష్, లక్ష్మీ, ప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుస్వర పేరు ఎంత బాగుందండి, సుమధు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే వర్ష, వర్షం సినిమా నుంచి పాట అంటున్నారా, ఓకే ఓకే, హేమలత, విశ్వరాజ్ చోటుపల్లి నుంచి మెసేజ్ చేశారు, ఇంకా యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, రామయ్య, కార్తీక్ మెసేజ్ చేశారు, మీ ఊరి పేరు మిస్ చేశారండి మీరు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే నిజామాబాద్ ఆరా చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, దయచేసి ఒకసారి పంపించిన మెసేజ్ని పదే పదే పంపించకండి, ఖచ్చితంగా మీ పేరు, మీరు అడిగిన పాటను ప్లే చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. పార్సెకుట్ట సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు నోముల భాగ్యమ్మ వెంకటేష్, అలాగే రామ్నగర్ నుంచి సంగీత, సుధాకర్, సాహితీ కూడా మెసేజ్ చేశారు మంచి పాట వినిపించండి అంటూ. అందరికోసం పలాస చిత్రం కోసం రఘు కుంచే పాడిన పాట, అలాగే ఉత్తరాంధ్ర జానపదంతో కలిగిన ఈ పాటను రాసిన వారు కూడా వారే, అలాగే రఘు కుంచే సంగీత సారథ్యంలో ఈ సినిమా నుంచి ఈ పాట మీ అందరికోసం.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: పది గంటల 23 నిమిషాలు దాటి 23 సెకండ్లు అయింది వివి క్లాక్ లో. ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ విష్ణు యాదవ్ గారు, సునీల్ రాజ్, రవీందర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి, అలాగే భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభియాన్, అశ్విని, ఇంకా కృష్ణా జిల్లా నుండి అప్పలరాజు గారు, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగనెల మార్కన్నయ్య, లక్ష్మి, దివ్య, శీను, చిన్ను, నాగులు, అలాగే భాస్కర్, నాగేష్, నారాయణ, మెట్పల్లి నుండి, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతర జ్ఞానేశ్వర్, రూప, రీతు, ఇంకా సుజాత, అలాగే నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, గద్వేల్ నుంచి సేర్ల వెంకటేశ్, గుణారాం ప్రసాద్, రామ్ చరణ్, ఇంకా బోర్డు మెసేజ్లు కానీ రిపీటెడ్ కానీ వస్తున్నాయి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ అందరి కోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్. ఇంకా నిజామాబాద్ జక్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్. అలాగే వలగొండ మండలం గొన్నేపల్లి గ్రామం నుండి ఈదును లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, హరిదీక్ష, తనుజశ్రీ, పూర్ణ తేజశ్రీ. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి బండార త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. ఇంకా ఏదైనా మంచి పాటను వినిపించగలరు అంటూ హన్మకొండ జిల్లా కాజీపేట నుండి తరాలపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు. జరిపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు. అలాగే రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాబ్గణి మెసేజ్ చేశారు. భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి అందరి కోసం వచ్చేస్తుంది రాహు మూవీ నుండి శ్రీరామ్ పాడిన పాట, ప్రవీణ్ లక్కరాజు సంగీత సారథ్యంలో.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ అన్న హిట్స్ వినాలని బోర్డు మంది మెసేజ్ చేస్తున్నారు. అయితే మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అదీజ్ బాయ్, మథీన్ బాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ బాయ్, యాసిన్, మోసో కరీం, షేక్ సలీం నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి, అలాగే షాపలి నుండి చింతా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. ఇంకా జిప్లిక్ పల్లి నుండి చిక్కి, చక్రపాణి, చందన, అలాగే నల్గొండ నుండి సంయుక్త, సందీప్ మెసేజ్ చేస్తున్నారు. మీకోసం వచ్చేస్తుంది డిస్కో రాజా మూవీ నుండి ఈ పాట.
1: తింతికి పప్ప దిగిడి దిగిడి, తింతికి పప్ప, తింతికి పప్ప దిగిడి దిగిడి, తింతికి పప్ప.

మ్యూజిక్ లాగా రోజులు అలా అలా అలా ఫట్ ఫట్ ఫట్ మన అయిపోతున్నాయి కదా. అసలు మొన్న జనవరి 2026 స్టార్ట్ అయిందండి, ఆల్రెడీ జూలై, మిడ్ ఆఫ్ ద జూలై, మిడ్ ఆఫ్ ద జూలై కూడా దాటిపోయింది. అంటే సంవత్సరం పైన నెల అయిపోయింది కూడా, ఇంత తొందరగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం కదా. అంటే ఒకసారి అనిపిస్తుంది కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంకా మనం వర్క్ చేయాలేమో, లేదు ఇంకా కొంచెం స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలేమో, లేదు కొంచెం వెనకబడిపోయామేమో ముందుగా అని అనిపించేస్తుంది కదా. అలాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి అట్లా రిమైండ్ చేసుకోండి, వాళ్ళు సండే కదా, కొంచెం చేయలేని పనులు ఆగిపోయిన పనులు గుర్తు చేసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే రేపటి నుంచి న్యూ వీక్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే మనకిప్పుడు సౌదీ అరేబియా నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. మీరు అక్కడి నుంచి కూడా వివిధ భారతిని వింటున్నారంటే మీకు పాటలన్నా లేదు మ్యూజిక్ అన్నా ఎంత ఇంట్రెస్టో మాకు తెలిసిపోతుంది. మీకోసం మంచి పాటను ప్లే చేస్తాను. మనకి మెసేజ్ పంపించినది మిద్దే నవీన్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించమని. ఇంకా పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్ మాదాసు విజయ, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వచ్చేస్తుంది. డీజే మూవీ నుండి కార్తికేయన్ చిత్ర పాడిన పాట, సాహితీ గేయ రచన, డిఎస్పి మ్యూజిక్ కాంపోజిషన్లో.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: పది గంటల 49 నిమిషాలు దాటి 20 సెకండ్లైంది వీబీ క్లాక్లో. మెసేజ్ పంపించేశాక కొంచెం ఆగొచ్చు కదా, మీ పేరు స్కిప్ అయిపోయింది అనుకోండి, పేరు చదవలేదని ఫీల్ అవుతూ ఉంటారు అవునా? ఒకసారి పంపించేశారు కదా, ఇంకా నిర్భయంగా ఉండండి, నేను చక్కగా మీ పాట, మీ పేరు, మీ ఊరు కూడా చదివేస్తాను కదా. సరే, ఇప్పుడైతే ఎద్దమైలారం నుండి బాలకృష్ణ, శారద, సినితి, అఖిల్, కార్తికేయ కోసం, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి శ్రోతలు మెసేజ్ చేశారు. ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరితన్, నందన్, వేదాంశ్, లింగాల కార్తిక్, మోహిత్, సిద్ధార్థ్, ఇంకా కడప నుంచి సుశీల్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: పది గంటల 55 నిమిషాలు దాటి 56 సెకండ్లు అయింది స్టూడియో క్లాక్లో. శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది కమ్మని పాట, కొత్త పాట ఏమంటే అందరికోసం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, వాళ్ళకి మైక్ ఇచ్చేయాలి.
1: హాయ్ హలో గుడ్ మార్నింగ్ దీపిక గారు.
0: గుడ్ మార్నింగ్ అంటే నాకు ఒక్కరికే గుడ్ మార్నింగ్ చెప్తే శ్రోతలు ఫీల్ అవ్వరా?
1: అందరికీ గుడ్ మార్నింగ్,
0: శ్రోతలందరికీ శుభోదయం చెప్పేస్తున్నాడు మన సాయి. సో 11 గంటల నుంచి 3 గంటల వరకు మిమ్మల్ని అలరించడానికి కమ్మనైన పాటలు, ముచ్చటైన పాటలతో రెడీగా ఉన్నాడు మన సాయి. 11 గంటలకు వార్తల తర్వాత మిమ్మల్ని కలుస్తాడు. అంతవరకు మీరైతే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన 20 మంది రెబెల్ టీఎంసీ ఎంపీలకు సభలో ప్రత్యేకంగా

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన 20 మంది రెబెల్ టీఎంసీ ఎంపీలకు సభలో ప్రత్యేకంగా కూర్చునేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. అలాగే శివసేన యూబిటీకి చెందిన 6 ఎంపీలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి కూడా ఆయన ఆమోదం తెలియజేశారు. ఈ 6 ఎంపీల విలీనంతో పార్లమెంట్ దిగువ సభలో శివసేన బలం 7 నుంచి 13 పెరిగింది. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. హైకోర్టుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 255 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయగా 2826 చెక్ బౌన్స్ కేసులు, 318 ప్రీలిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 3144 కేసుల్లో 41,23,50,000 రూపాయల పరిష్కార మొత్తంతో రాజీ కుదిరింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా చేపట్టిన వరుస ఆపరేషన్లలో సుమారు 22 కోట్ల రూపాయలు విలువైన 15 కిలోల విదేశీ అక్రమ బంగారం, 20 కిలోల వెండితో పాటు 2 కోట్ల రూపాయలకు పైగా భారతీయ నగదును స్వాధీనం చేసుకుంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 నుంచి 28 వరకు ఎంపిక నిర్వహిస్తుంది. అండర్-10, అండర్-18 వర్గాల్లోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఎంపికలు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల పని పరిస్థితులు, భద్రత, సమగ్ర సంక్షేమాన్ని మెరుగుపరిచే అంశాలపై నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ నిన్న సమగ్ర సమీక్ష నిర్వహించింది. ఉద్యోగ సంఘాల నాయకులు, క్షేత్రస్థాయి పారిశుద్ధ్య సిబ్బంది లేవనెత్తిన సమస్యలు, వ్యవస్థాగత ఆందోళనలు నేరుగా విని భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలిచిందని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. అజర్బైజాన్లోని భారత రాయబార కార్యాలయం బాకులోని తమ ప్రాంగణంలో భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలపై ఒక శాశ్వత ప్రదర్శనను ప్రారంభించింది. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో అర్జెంటీనా స్పెయిన్ తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సండే వచ్చిందంటే ఏదో తెలియని ఎనర్జీ కదా అందరికీ. వారమంతా బిజీ బిజీగా గడిపినటువంటి మనకు ఆదివారం అంటే ఒక రిలాక్స్. అలాంటి ఈ అందమైనటువంటి రోజుని మరింత మధురంగా మార్చేందుకు మీకు ఇష్టమైన పాటలు, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మరి అలనాటి 80s 90s సాంగ్స్ అంటే చాలామందికి ఫేవరెట్ కూడా. మరి ఆనాటి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. నిలయంల సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు. ఒకప్పుడు 90స్లో ఏదైనా సాంగ్ వినాలంటే రేడియో లేదా టేప్ రికార్డ్స్ ఇదే కదా మనకి. అప్పుడు ఆ క్యాసెట్స్ని కొనడం, నచ్చిన పాటలని రికార్డు చేయించడం, ఇష్టమైన హీరో హీరోయిన్ పాటలు కలెక్ట్ చేయడం, లేదా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ యొక్క ఆల్బమ్స్ని కలెక్ట్ చేయడం, ఇలా వినేవాళ్ళం. వినడం అంటే ఇప్పుడు చాలా అంటే చాలా యాప్స్ వచ్చేసాయి, ఒక్క క్లిక్తో వింటున్నాం. మరి అప్పట్లో పాటల పుస్తకాలు కూడా వచ్చేవి. మరి మీరు చివరగా కొన్నటువంటి పాటల పుస్తకం గుర్తుందా? మరి మీకు కూడా గుర్తుండుంటే 0402324052కి నాకు వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఎస్పీబి గారు ఆలపించిన మధుర గీతం మాటేరానే చిన్నదాని, రాజశ్రీ గారు ఎంతో అందంగా రాసినటువంటి ఈ గీతం, ప్రేమ అనురాగం ఆప్యాయతలని ఎంతో మృదుగా ఆవిష్కరించినటువంటి గీతం మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. తెలుగు సినీ పరిశ్రమలో హాస్య కిరీటి, నట కిరీటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ప్రముఖ నటుడు, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే ఈరోజు. జూలై 19, 1956 నిమ్మకూరులో జన్మించారు. 1977 స్నేహం చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లేడీస్ టైలర్, ఆహనా పెళ్ళంట, అప్పులప్పారావు, మాయలోడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కడుపుబ్బనవించారు. సహజమైనటువంటి నటన, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ ఉంటుంది చూడండి, చాలా సూపర్. ఆయన ప్రత్యేకంగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటు హాస్య పాత్రలతో పాటు ఎర్రమందారం, ఆ నలుగురు వంటి చిత్రాలతో ఎమోషన్స్ను కూడా పండించవచ్చని తన నటనతో నిరూపించారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు. పలు నంది అవార్డుతో పాటు 2026 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నవ్వు ఒక ఔషధమైతే ఆ నవ్వును కోట్లాది తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో నింపినటువంటి కళాకారుడు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన మరెన్నో పాత్రలతో మనల్ని అలరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది వివిధ భారతి. ఏ వెరీ హ్యాపీ బర్త్డే రాజేంద్ర ప్రసాద్ గారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

కొన్ని పాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే వేరే ప్రపంచంలోకి తీసుకొని వెళ్తాయి. మరి ఇప్పుడు వినబోయే పాట మధుర ప్రేమ గీతాల్లో ఒకటి, జంధ్యాల గారి దర్శకత్వంలో రూపొందిన 4 స్తంభాలాట. ఈ చిత్రంలోని చినుకులారాలి పాట రాజన్ నాగేంద్ర గారు అద్భుతంగా స్వరపరిచారు. వేటూరి గారి కలం నుండి జాలువరినటువంటి ఈ పాటని బాలుగారు, సుశీల గారు అద్భుతంగా పాడారు. క్లాసికల్గా నిలిచింది ఈ పాట, నేటికీ సంగీత ప్రియుల్ని హత్తుకునే ఉంటుంది. మరి ఈ అపురూప గీతం మీకోసం, వింటూ ఉండండి, గుర్తుకొస్తున్నాయి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. జానకి గారి గొంతు ఒక ప్రయోగశాల. ఎస్, ఎన్నో వేల పాటలు పాడారు. భౌతికంగా మనకు దూరమైన వారు ఆలపించినటువంటి గీతాలు ఇలా రేడియోలో వినిపిస్తూనే ఉంటాం కదా. ఎన్నో చిరస్మరణీయమైన గీతాలు అందించారు. ఇళయరాజా గారి కాంబినేషన్లో జానకి గారు చాలా అంటే చాలా పాటలు పాడారు. ఎన్నో అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో పాడారు. అందులో ఒక యుగల గీతం అభిలాష చిత్రంలోనిది. 1983లో విడుదలైనటువంటి ఈ చిత్రం ఏ కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడినటువంటి పాట ఇప్పుడు అందరి మీకోసం వినిపిస్తున్నాను. వేటూరి గారి కవితాత్మక సాహిత్యం మ్యూజిక్ లవర్స్ని అలరించే సాంగ్ సంధ్య పొద్దుల కాడ. చిరంజీవి రాధిక గారి స్టెప్స్ ఇప్పటికీ ఎవరి గ్రీన్గా నిలిచిపోతాయి. వింటూ ఉండండి ఆకాశవాణి, స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇప్పుడు మనం వినబోతున్నటువంటి సాంగ్ 30 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి సాంగ్, 1994లో విడుదలైన హ్యాలో బ్రదర్ మూవీలోని ప్రియరాగాలే. ఇప్పటికీ చాలా ఆర్కెస్ట్రా టీం వాళ్ళు పాడుతూ ఉంటారు ఈ పాటని. రాజ్కోటి గారు అందించినటువంటి సుమధుర స్వరాలు, భువనచంద్ర గారి హృదయాన్ని అత్తుకునేటువంటి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారి మధుర గానం ఈ పాటని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. మరి ఇప్పుడు అదే పాట మీ అందరి కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. వంశీ గారి సినిమాలు వారి టేకింగ్ కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ కానీ చాలా వెరైటీగా ఉంటుంది. ఇక వంశీ ఇళయరాజా గారి కాంబినేషన్ గురించి చెప్పనక్కర్లేదు, ఎన్నో హిట్ సాంగ్స్. ఇప్పుడు మనం వినబోయేటువంటి గీతం ఏప్రిల్ 1 విడుదల చిత్రంలోనేది. 1991 విడుదలైనటువంటి ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు, శోభన గారు నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇళయరాజా గారి స్వరకల్పన, సిరివెన్నెల గారి సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలు చిత్రమ్మ గళం ఆలపించినటువంటి ఈ ప్రేమ గీతం మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 11 గంటలు దాటి 40 నిమిషాలు. 90వ దశకంలో యువతను ఎంతగానో అలరించినటువంటి మధుర ప్రేమ గీతం తపస్సు చిత్రంలోని తలుక్కుమన్నది కులుకుల తార. ఈ పాటను రాజ్కోటి గారు అందించినటువంటి స్వరాలు, వెన్నెల కంటి గారి అందమైన సాహిత్యం, మనోగారు పాడినటువంటి తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ శ్రోతల మనసులో నిలిచిపోయింది. ప్రేమలోని చిలిపితనం, యవ్వనంలోని ఉత్సాహాన్ని ఆహ్లాదకరంగా ఆవిష్కరించినటువంటి ఈ గీతం ఎప్పటికీ మధురంగా నిలిచిపోయింది. మరి ఈ పాట ఇప్పుడు వినేద్దామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీగా నా ఆకాశవాణి వివిధ భారతి. స్టార్టింగ్లో నేను అడిగాను కదా పాటల పుస్తకాలు మీరు ఎప్పుడు లాస్ట్లో కొన్నారు అని, అంటే యముడికి మొగుడు పాటల పుస్తకం బాగా గుర్తుంది సార్ నాకంటూ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అలాగే దళపతి సినిమా పాటల పుస్తకంలో కొన్నాను భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి మాదాస సుదర్శన్, ఇంకా ఇదే మేము నువ్వే కావాలి చిత్రంలోని పాటల పుస్తకం నాకు ఇప్పటికీ ఉంది అంటూ విహాన్ శ్రీరామ్ శ్రీనిధి మల్లికార్జున్ చైతన్యపురం నుంచి మనకు మెసేజ్ చేశారు. ఇంకా 1972 సంవత్సరంలో వామో 1972లో పండంటి కాపురం సినిమా పాటల పుస్తకం సినిమా థియేటర్లో తీసుకున్నాను, ఇట్టి పుస్తకంలో కలర్ పేజ్లతో ముద్రించబడింది అంటూ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు. నేను కొన్న పాటల పుస్తకం నువ్వొస్తావని అంటూ చింత శ్రీనివాస్ షాలపల్లి నుంచి మెసేజ్ చేశారు. నిన్నయం పాట పుస్తకం నా దగ్గర ఉంది అంటూ రాజు ఉమారాణి గారు మనకి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కొంతమంది డైరెక్టర్స్ మూవీ డైరెక్టర్స్ నేమ్స్ మనకి పోస్టర్ మీద ఉంటే చాలు వినోదం విషయం పక్కా అని అనుకునేవారు. అందులో ఒకరు ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారి సినిమాలు కుటుంబ సమేతంగా చూసేలా ఉండేవి. 93లో వచ్చినటువంటి మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు, మరి ఇందులో కుక్కుకు కుక్కుకు సాంగ్ అందరికీ గుర్తుంది కదా. మరి భువనచంద్ర గారి సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలు చిత్ర గారి మధుర గానం ఈ గీతానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, సౌందర్య గారి మనోహరమైన అభినయంతో ఈ పాట నేటికి సంగీత అభిమానులను అలరిస్తూనే ఉంది. మరి ఇప్పుడు అదే గీతం మీ అందరి కోసం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్నాయి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

పుట్టినప్పటి నుంచి కడు పేదరికంలో మగ్గినటువంటి ఆమె ఇప్పుడు మాత్రం బెంగాల్ అన్నపూర్ణగా గుర్తింపు తెచ్చిపెట్టుకున్నారు. ఇంతకీ ఎవరు ఆమె? ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మనిషి జీవితానికి నిజమైనటువంటి అర్థం తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం జీవించడంలోనే ఉంది. ఇదే ప్రజాసేవ యొక్క అసలైన స్ఫూర్తి. సేవ చేయడానికి పెద్ద పదవులు, అపారమైనటువంటి సంపదలు కూడా అవసరం లేదు. మంచి మనసు, సహాయపడాలన్నటువంటి సంకల్పం ఉంటే చాలు. ఒక చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు సాయి అంటే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో సమయం 12 గంటలు దాటి 11 నిమిషాలు. బెంగాల్ అన్నపూర్ణగా తెచ్చుకున్నటువంటి ఆమె ఎవరో కాదు, కాజులి బిశ్వాస్. పశ్చిమ బెంగాల్లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగింది. ఒక పూట తింటే మరో పూట పస్తుడు ఉండాల్సినటువంటి పరిస్థితి. చిన్నతనం నుంచి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య పెరిగినటువంటి ఆమెకి ఆకలి విలువ అంటే ఏంటో తెలుసు. అందుకే తనలాంటి అభాగ్యులు కనిపించినప్పుడు వాళ్లల్లో తనను తాను చూసుకునేది. అయితే తన 15వ ఏట ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా కష్టాలు తగ్గుతాయి అని అనుకున్నది. కానీ పరిస్థితి వేరేలా అయ్యింది. మరి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అంజా చిత్రం నుంచి హరిచరణ్ శ్వేత పండిట్ పాడిన గీతం విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి కాజులి బిశ్వాస్ గారికి. మరి మ్యారేజ్ తర్వాత ఇటు ఆర్థిక సమస్యలు తోడు అత్తారింట్లో గొడవలు కాజులి గారిని చాలా అంటే చాలా కుంగతీశాయి. మరోవైపు ఫుట్పాత్లపై ఆకలితో అలమటించేవారిని చూసినప్పుడల్లా తనకి తన చిన్నతనం గుర్తొచ్చేది, కుమిలిపోయేది. ఆమె మనసు మాత్రం ఎప్పటికైనా ఇలాంటి అభాగ్యుల కడుపు నింపాలని అనుకున్నది. కానీ ఎలా? మరి తన దగ్గర డబ్బులు లేవు, వారి భర్త సపోర్టు దొరకలేదు. మరి తన ఆలోచన భర్తతో పంచుకుంది. దాంతో ఆయన నీకు నేను కావాలో ప్రజాసేవ కావాలో తేల్చుకోమన్నాడు. మరో ఆలోచన చేయకుండా కాజులి గారు నాకు ప్రజాసేవే ముఖ్యమని చెప్పి ఆమె కొడుకుని తీసుకుని బయటకు వచ్చేసింది కాజులి గారు. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అలా వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చేసినటువంటి కాజులి బిశ్వాస్ గారు ఓ గది అద్దెకు తీసుకుని అందులో కొత్త జీవితం స్టార్ట్ చేశారు. ఆపై తన వద్ద ఉన్నటువంటి ఒకే ఒక చెవిదిద్దుల అమ్మగా వచ్చేసినటువంటి డబ్బుతో ప్రజాసేవను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు సమస్యలు ఆటంకాలు ఎదురైనా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదామె. రోజంతా కష్టపడుతూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది కాజులి. ఇలా వచ్చినటువంటి డబ్బుతో కాజులి గారు తన కొడుకు కడుపు నింపడమే కోసమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది పేద ప్రజల ఆకలి తీర్చగలిగింది. క్రమంగా ఫుట్పాత్లు, రైల్వే స్టేషన్ మెట్లపై భిక్షాటం చేసేవారు, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆకలితో అలమటించే చిన్నారులకు వండి వార్చడం మొదలుపెట్టారు. స్టార్టింగ్లో కాజులి గారికి ఎవ్వరూ సహాయపడకపోయినా రోజులు గడిచే కొద్దీ కాజులి గారు చేస్తున్నటువంటి మంచి పనిని తన చుట్టూ ఉన్నవారు గుర్తించడం ప్రారంభించారు. అప్పటి నుండి కొంతమంది ఆమెకి సాయం చేయడానికి ముందుకొచ్చారు. వీరిలో కొందరు నిత్యావసర సరుకులు అందిస్తుంటే మరికొందరు ఆర్థికంగా ఆమెకి సాయం చేయడం స్టార్ట్ చేశారు.

చేశారు. ఇంకొంతమంది వంట చేయడంలో చేదుడు వాదుడిగా నిలుస్తున్నారు. ఇలా వీరందరి ఎంకరేజ్మెంట్తో సహకారంతో ఆమె రోజుకు 100 మంది అభాగ్యుల కడుపు నింపగలుగుతున్నారు. అందుకు బెంగాల్ ప్రజలు ఆమెను అందుకనే బెంగాలీ అన్నపూర్ణగా పిలుచుకుంటున్నారు. గ్రేట్ కదా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

ప్రజాసేవ అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది మనిషిని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప విలువ. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది మర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపి చేశారు. పివి సింధు

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బింది ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి స్వంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ది చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు, సహకారం పంచుకుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంబెన్నిని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్ట్రపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యక్షురాలు మాయా సంధుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్ట్రపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవల వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3 దేశాల పర్యటనలో చివరి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్ట్రపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
జమ్మూ

0: కాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం బల్తల్ రెండు మార్గాల నుంచి ఈవెల్ట్ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమర యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని రగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు, అమర చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా, కార్తిక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకొనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకానే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈ రోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంల సమయం 12:40. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ముందుగా ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, సాహిత్యం కాసల శ్యామ్, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఊరు పేర భైరవకొన ఈ చిత్రం నుండి సిత్రీరామ్ ఆలపించిన గీతం వింటారు. గీత రచన శ్రీమణి, సంగీతం శేఖర్ చంద్ర.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. స్టూడియోల సమయం 12 గంటలు దాటి 50 నిమిషాలు. పుష్ప 2 చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రాజు వేట్స్ రాంబాయి చిత్రం కోసం పాడినవారు అన్రా కులకర్ణి జయశ్రీ. పల్లెం రచన మిట్టపల్లి సురేందర్. సంగీతం సురేష్ బెబ్బులి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. డాకుమార చిత్రం నుండి విశాల్ మిశ్ర పాడిన పాట, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఎస్తమాన్.

ఇప్పుడు విందాం భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుంచి కపిల్ కపిలన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం భీమ్స శిశిరులయో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో ఈ ఉదయం జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సమాజం వేల ఏళ్లుగా అడవులు, నదులు, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ వస్తోందని, నేడు ప్రపంచం చర్చిస్తున్న స్థిరత్వం భావన గిరిజన జీవన శైలిలో శతాబ్దాలుగా నెలకొని ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని రెండు

0: 2021లో నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియాలు, హైదరాబాద్లో 25 కోట్ల రూపాయలతో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం, ములుగులో 900 కోట్ల రూపాయలతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యకుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు 3 ఆగస్టు వరకు పొడిగించిన నేపథ్యంలో దీనిని అవకాశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు సూచించారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో 489 సమావేశాలు జరిగాయని తెలిపారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచార తరహాలో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష ఉంటుందని ప్రకటించారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్టస్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపశమన అనుకూల చర్యలు సిఫారసు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ సహకార శాఖ జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. వ్యవసాయ, విద్య, అటవీ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఇంధన శాఖల కార్యదర్శులతో పాటు ఇక్రిసాట్, ఐఎండీ, పీజేటిఏయు, ఐఐఎంఆర్ వంటి పరిశోధనా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ యాగం నిర్వహించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
1: వర్షాలు రావడానికి తెలంగాణ ప్రాంత ప్రశాంతతకు ప్రజలు ఉండాలని, వరుణులు తరుణించాలని చెప్పేసి వేద పండితులు నియమ నిబంధనలతో పూజలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతి జోడించి మనవి చేసుకుంటూ ఆ స్వామివారు అమ్మవారు వర్షాలు కురిపించాలని చెప్పి ఈ యాగము యొక్క ఫలితాలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.
2: భద్రాద్రి రాములవారి టెంపుల్ ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న శ్రీరామనవమి నాడు మొదటి విడత 351 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి శ్రీరామనవమి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దాంట్లో భాగంగా రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రధాన టెంపుల్ ని డిస్టర్బ్ చేయకుండా ఇన్నర్ ప్రాకారం కానీ ఔటర్ ప్రాకారం కానీ మాడు వీధులు కానీ వీటితో పాటు 4 పక్కల
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో 1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బైపాస్ రోడ్డును కార్మిక మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ఈ బైపాస్తో ట్రాఫిక్ సమస్యలు తగ్గి భారీ వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు.
3: మనము ఏదైతే నిధులు ఇచ్చినాం ఆటో వాళ్ళకు నేను అడిగిన రోడ్లు అన్ని మంచిగానే ఆటోలు అన్ని లోపల వరకు పోతున్నాయి. వాళ్ళ బిజినెస్ చాలా మంచిగా నడుస్తుందండి. మనం రోడ్లు మంచిగా చేయాలి. సీసీ డ్రైన్ కట్టించి ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద మనకు 30 కోట్లతో మంచి ఇంటింటి నల్లా స్కీమ్ వస్తుంది. చెన్నూరు టౌన్ లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని తీసుకున్నామో సరిగా నడుస్తుంది. ప్రజల కాపరేషన్ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ జయంతిని పురస్కరించుకుని ఘట్కేసర్లో ఏర్పాటు చేయనున్న అందశ్రీ స్మృతి వనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే జయ జయ హే తెలంగాణను అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించామని, ఉద్యమకారులకు పదవులు ఇచ్చి గౌరవించుకుంటున్నామని తెలిపారు.
4: ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చినందుకు దిగిపోవాలనా, 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు దిగిపోవాలనా, 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా, దేనికోసం దిగాలని నేను అడుగుతున్నా.
0: ఎల్నినో వర్ష ప్రభావం కారణంగా

0: ఈసారి సాగు చేయడానికి రైతులు ఆరుతడి పంటలు పండించేలా సమాయత్తం కావాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: చాలా మంది రైతు సోదరులు ఇంకా ఆశతో మనకు వర్షాలు పడతాయి కావచ్చు అని చెప్పి ఆశ ఎదురు చూస్తున్నారు. ఇక రైతు సోదరులు తప్పనిసరిగా చూసుకోవాల్సింది సమయం అయితే ఉన్నది. ఇంకా దీర్ఘకాలిక రకాలు కానీ మధ్యకాలిక రకాలు కానీ నార్లు పోసుకోవద్దు, కానీ స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజుల పంట కాలగలిగిన రకాలన్నీ కూడా జూలై 31 వరకు నారు పోసుకొని ఆగస్టు 31 లోపు మనకు విత్తుకునే అవకాశం ఉంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రీసర్వే పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అటవీ రెవెన్యూ భూ సమస్యలను రెవెన్యూ అటవీ పోలీసు శాఖలు సమన్వయంతో పరిష్కరించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కామారెడ్డి మెదక్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్తో సహా 16 జిల్లాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్ల మహాసమ్మేళనం శనివారం జరిగింది. రాష్ట సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ పరమాత్మపై విశ్వాసంతో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాసరావు రాజయోగ ధ్యానాన్ని ఉన్నత విద్యతో పోలుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం రాజయోగాన్ని ఆచరిస్తారని, సంస్థ 140 దేశాల్లో సేవలందిస్తోందని తెలిపారు. క్వాంటం చైతన్యానికి మధ్య సంబంధాన్ని బీకే గిరీష్ వివరించారు. రేషన్ కార్డుదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి బుచ్చిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో ఈకేవైసీ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు సమృద్దిగా కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూరు ఎం తదితర ప్రాంతాల్లో మహిళలు ఈరోజు బొడ్రాయికి జలాభిషేకాలు చేశారు. మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సాధికారత, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఐ గడువు పొడిగింపును కాంగ్రెస్ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట స్థాయి కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు 16 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు అవుతుంది. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో టైం కూడా సిద్ధంగా ఉంది. మరి మీరు ఈ షో టైంలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు, మా వాట్సాప్ నెంబర్ 04023240852 నెంబర్కి సందేశం పంపండి. మరి ముందుగా ఆనంద్, గోదావరి, గోవిందుడు, అందరి వాడలే ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది, అదేంటో మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి. ఆనంద్, గోదావరి, గోవిందుడు, అందరి వాడలే ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ అనేది ఉంది, అదేంటో మీకు తెలిస్తే 04023240852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్డ్.

షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి మొదటగా నేను అడిగాను, ఆనంద్, గోదావరి, గోవిందుడు అందరు వాడేలో ఈ చిత్రాల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటో తెలుసా అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పంపిస్తూనే ఉన్నారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో కృష్ణకుమారి ఖమ్మం నుంచి, మారోజు శ్రీనిధి విహాన్ దిల్సుఖ్ నగర్ నుంచి, భోగసాయి భూదాన్ పోచంపల్లి నుంచి, అనిత మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, బుజ్జి హుడాకాల్ నుంచి, రామ్ బల్కంపేట నుంచి, సౌమ్య శ్రీనివాస్ బాసర నుంచి, జగదీష్ యూసఫ్గూడ నుంచి, పున్నా వెంకటేశం నిమ్మాని నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, లక్ష్మీ నరసింహ రైట్, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద, జానకి, ఇంకా పద్మావతి, శిల్ప, చెంచల్ కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, చౌడవరపు నాగేశ్వర, గీతానగర్ నుంచి రైట్ ఆన్సర్, పెడని నుంచి అప్పలరాజు రైట్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి రైట్, ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి హర్షిణి రైట్. ఇంకా ఇందులో మూడు పాత్రలు అంటూ దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, భూదాన్ పోచంపల్లి నుంచి నిఖిల్, నిజామాబాద్

నుంచి నాగ్నాథ్ గుప్తా రైట్ ఆన్సర్. ఇంకా జయరామ్ రాధా కొడుమూరు నుంచి సరైన సమాధానం పంపించారు. రైట్ ఆన్సర్ అంటూ రామ్ ప్రగతి నగర్ నుంచి రైట్. ఇంకా మహమ్మద్ జైన్ దునుమ్మడి నుంచి ఒక్కరే హీరోయిన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ రైట్ ఆన్సర్. ఇంకా పూలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి బుజ్జి హుడాకాల్ నుంచి రైట్ ఆన్సర్. అంబర్పేట నుంచి గుండు అంబదాస్ రైట్ ఆన్సర్. బాలకృష్ణ నరసంపేట నుంచి వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ రైట్. ఇంకా అలాగే సోమాజిగూడ నుంచి కే ఆనంద్ రైట్ ఆన్సర్. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి రైట్. ఇంకా జోగులాంబ గద్వాల నుంచి కే ఆనంద్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు రైట్ ఆన్సర్. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి. అరుణ రాజేందర్ జాబ్లిక్ రైట్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు నందిపేట నుంచి వెంకటేష్. మరి సరైన సమాధానం వచ్చేసి కమ్మినేని ముఖర్జీ గారు. ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. ఆనంద్ గోదావరి గోవిందుడు అందరివాడేలో, అంటే గోవిందుడు అందరివాడలో హీరోయిన్గా కాదు కానీ నటించారు. ఇది కామన్ పాయింట్. మరి మరో ప్రశ్న, త్రిష తరుణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? త్రిష తరుణ్ కాంబినేషన్లో వచ్చిన మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి.

షో టైం వింటున్నారు ఓన్లీయా ఆకాశవాణి వివిధ భారతి. త్రిష తరుణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగానే చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో రామ్ బల్కంపేట్ నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, ఇంకా షేర్ల వెంకటేష్, గజ్వేల్, దోర్నల బాలరాజు వనస్థలిపురం, సౌమ్య శ్రీనివాస్, బాసర, రత్నకుమారి ఐడిపిఎల్ కాల్ నుంచి, అప్పలరాజు పెడన, నిఖిల్ తన్విక్ బాసర నుంచి, అలాగే హర్షిణి ఆదిలాబాద్ నుంచి, మారోజు శ్రీనిధి, విహాన్ దిల్షుక్ నగర్ నుంచి, దస్తగిరి సంధ్య కడప నుంచి, దూర్నల సుదర్శన్ అంకుశాపురం నుంచి, భోగ మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుంచి, పున్న వెంకటేశం నిమ్మాని నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద, ఇంకా భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట నుంచి, సౌమ్య శ్రీనివాస్, సాయి ప్రణవ్, శ్రీహిత రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, ఆత్మకూరు మండలం నుంచి, వనర్ మండలం నుంచి డి గోవర్ధన బాబు, ఇంద్రాబాయ్ రైట్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ రైట్ ఆన్సర్, కె ఆనందరావు గద్వాల నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు, హైమ ప్రగతి నగర్ నుంచి రైట్, ఇంకా నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం నుంచి, నిర్మల వైష్ణవి భిక్షపతి వీరంతా హన్మకొండ నుంచి, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించి, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చందన రైట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి నీ మనసు నాకు తెలుసు. ఈ మూవీలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించారు. మరి మరో ప్రశ్న, బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ మరొకసారి, ప్రశ్న మరొకసారి, బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు?

బాయ్స్ మూవీలో వివేక్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, కొంతమంది తడబడుతున్నారు కూడా. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో కృష్ణకుమారి ఖమ్మం నుంచి, ఇంకా చోడవరపు రమాదేవి గీతానగర్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, భవానీ వెంకట్ నిమ్మాని గ్రామం నుంచి, ఇంకా మురారి యశోద జానకిరాజ్ నిజామాబాద్ నుంచి, పెద్ద నరసింహ పద్మ వల్గూర్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, జయరామ్ రాధా కొడుమూరు నుంచి, ఎలగందుల మార్కండేయ, ఇంకా పున్నా వెంకటేశం నిమ్మాని నుంచి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం నుంచి, షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, మహుమ జైనుద్దీన్ మెడ నుంచి, మారోజు శ్రీనిధి మల్కాజ్గిరి నుంచి, ఇంకా చెప్పారు జోగులాం గద్వాల్ నుంచి ఆనందరావు రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో రమేష్ నల్లభీం రమేష్ ములకల్పల్లి నుంచి, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాల్ నుంచి, పోగ మార్కండేయ అనిత బోధన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పారు. చాలామంది వేణుమాధవ్ గారు అంటూ, ఇంకా చాలా విశ్వనాథ్ గారు అంటూ మెసేజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. మరి మరో మూవీ మరో ప్రశ్న, జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాయి నిన్న విడుదల చేసినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్. మరి నిన్న ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకుంది ఎవరు? ప్రశ్న మరొకసారి, నిన్న విడుదల చేసినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి. 0403240852 ఇది మా వాట్సాప్ నెంబర్. షో టైం వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఓన్లీయా ఆకాశవాణి వివిధ భారతి. 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ఉత్తమ తెలుగు చిత్రంగా, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085కి వాట్సాప్ చేయమన్నాను. కానీ చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. హర్షిని ఆదిలాబాద్ నుంచి, రవి గౌడ్ వారి ఫ్యామిలీ బీహెచ్ఎల్ నుంచి, బోగసాయి వెంకటమ్మ బూదన్ పోచంపల్లి నుంచి, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, కేఎస్ ఆనంద్ సోమాజిగూడ నుంచి, భోగ మార్కండే అనిత బూదన్ పోచంపల్లి నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, చెన్నిష్క ప్రగతి నగర్ నుంచి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి, భవానీ వెంకట్ పుట్టపక్క నుంచి, అలాగే బాను మియాపూర్ నుంచి, రాధా కొడుమూరు నుంచి, అప్పలరాజ్ పెడన నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, షెర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, ప్రవీణ్ మహేష్ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గారు రాధా హైదరాబాద్ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి, కట్ల సతీష్, రాజేశం, సరోజిని, మాయా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. గణేష్ వేదవత్తి మాపై అల్కాన రైట్ ఆన్సర్ టైం కరెక్ట్గా పంపిస్తే నేను చదువుతానండి. నిజాంపేట నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. ఇంకా మెదక్ నుంచి ఏలదుర్తి శ్యాముల వారి ఫ్యామిలీ, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, జాప భూమేశ్వర్ వెల్లూల నుంచి రైట్ ఆన్సర్, చింత శ్రీనివాస్ చాలపల్లి నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించి, సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, గజ్వేల్ నుంచి షెర్ల వెంకటేష్, సట్లూరి కరీంనగర్ జిల్లా నుంచి చంద్రపురి కాలనీ కిషోర్ కుమార్ లలిత రవిత్రేని రైట్ ఆన్సర్, మురహర్ యశోద జానకిరాజ్ నిజామాబాద్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, నా పేరు ఎందుకు చదవలేదు అంటూ మేడిగా రాధా రైట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, డి అరుణ మోహన్ దివ్యాబాయ్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో ఎలగందుల మార్కండేయ లక్ష్మి రైట్ ఆన్సర్. ఒకసారి ఆన్సర్ పంపిస్తే చాలండి, పదే పదే పంపించకండి. అలాగే రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో గీతానగర్ నుంచి లక్ష్మీ శశాంక్ రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, కే ఆనందరావు జోగులాంబ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి కమిటీ కుర్రాలు చిత్రానికి ఏమో ఉత్తమ చిత్రం, అలాగే వెంకి అట్లూరి గారికి లక్కీ భాస్కర్ చిత్రానికి గాను ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు ప్రకటించడం జరిగింది. మరి మరో ప్రశ్న, భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అయినటువంటి అటల్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు? భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలిస్తే 0402324085852 నెంబర్కి వాట్సాప్ చేయండి.
2: బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్.

షో టైం వింటున్నారు ఓన్లీగా ఆకాశవాణి వివిధ భారతి. భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెనైనటువంటి అటల్ సేతును ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ 2024 జనవరిలో ఎక్కడ ప్రారంభించారు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. కె శ్రీకాంత్ చారి కర్మన్ఘట్ నుంచి, ఒక్కసారి ఆన్సర్ చేస్తే చాలండి, ఎందుకంటే పదే పదే చేయడం వలన అది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఆన్సర్ రాదు. ఒకసారి ఆన్సర్ చేస్తే నేను చదువుతాను. మెదక్ నుంచి ఎలదర్తు షేకులు శ్యామల రైట్ ఆన్సర్. ఇంకా రామేశ్వరం బుజ్జి హుడా కాలనీ నుంచి రామనాథంపురం కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే పానుగంటి రవి గౌడ్ వారి ఫ్యామిలీ. ఇంకా సంగీత్ శ్రావణ్ కుమార్ లంగరాజు నుంచి రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్. ఇంకా కుషాయిగూడ నుంచి వెంకటేష్ మౌనిక. అప్పల్ రాజు పెడన నుంచి మియాపూర్ నుంచి బాను రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి. కామారెడ్డి నుంచి

0: బన్సువాడ, కృష్ణకుమారి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, అలాగే అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద, జానకి రాజ్ ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. వీరేందర్ మీనాక్షి చందన రైట్ ఆన్సర్ కాచిగూడ నుంచి, ఇంకా చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం నుంచి, అంకుశపురం నుంచి దోర్నాల సుదర్శన్ రైట్ ఆన్సర్, నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశన్, ఇంకా జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి, కల్వకుర్తి నాగూర్ కర్నూల్ నుంచి, నేదునూరి కళ్యాణ్చారి రైట్ ఆన్సర్, భూదాన్ పరచంపల్లి ఎలగందుల మార్కండేయ రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఆర్మూర్ నుంచి రాధ కం వరకు, భోగ మార్కండే అనిత రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా, చిలకమర్రి ఉపేంద్రచారి రైట్, అలాగే వంతెనని నిర్మించారంటూ పాలెం పోలయ ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, వనస్థలిపురం దోర్నాల బాలరాజు రైట్, ఇంకా గద్వాల నుంచి కె ఆనందరావు, ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, జ్ఞానేశ్వర్ ప్రవీణ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సరైన సమాధానం పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, నిజాంపేట గణేష్ వేదవర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాంపురం నుంచి కట్ల సతీష్, తోట సంతోష్ కొత్తంగల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించిన వారు భూదాన్ పోచంపల్లి నుంచి భోగ విజయ్ కుమార్ నిఖిల్ రైట్, అలాగే ఐడిపిఎల్ కాలనీ నుంచి రత్నకుమారి రైట్ ఆన్సర్, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి, ద్రోణం రాజు సూర్యశ్రీ యాప్రాల్ నుంచి రైట్ ఆన్సర్, సాయి మన్విత గీతానగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కార్తిక్ పంజగుట్ట నుంచి వంతెన ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, ఇంకా సరైన సమాధానం పంపించారు కృష్ణమూర్తి, శకుంతల శివాన్వి సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే నందిపేట నుంచి వెంకటేష్, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి, చింత శ్రీనివాస్ చాలపల్లి నుంచి, బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, రాధ హైదరాబాద్ నుంచి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, అరుణ్ రాజేందర్ వీరు జక్రాన్పల్లి నుంచి, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి విజయ్ నల్లభీమ్ ముల్కల్పల్లి నుంచి రైట్ ఆన్సర్, నిఖిల్ రావత్, నా పేరు రావట్ లేదా, సయ్యద్ హైదర్ బాన్స్వాడ కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్, అలాగే నేను అప్పటి నుంచి పెడుతున్నాను చదవానండి ఫస్టే, కర్మన్ఘట్ నుంచి శ్రీకాంతారి రైట్ ఆన్సర్, అలాగే కార్తికేయ పాషా వరంగల్ నుంచి. మరి సరైన సమాధానం వచ్చేసి నరేంద్ర మోదీ గారు ముంబై ట్రాన్స్ హర్చర్ లింక్ విస్తరించినటువంటి, అరేబియా సముద్రంపై 21.8 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఇండియాస్ లార్జెస్ట్ సీ బ్రిడ్జ్ దక్షిణ ముంబైలోని సెవ్రిని నవీ ముంబైలోని చీర్లేని కలుపుతుంది. 90 మినిట్స్ అంటే 20 మినిట్స్ పడుతుందంటే 90 మినిట్స్ ఉండేటువంటి ఈ జర్నీ. మరి ఇదండి ఈనాటి షో టైం. విని ఎంజాయ్ చేశారు కదా, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుద్దాం.
1: Good afternoon. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Government holds all-party meeting ahead of the monsoon session of Parliament. Opposition stages symbolic walkout over invitation to NCPI to the meeting. Parliamentary Affairs Minister Kiran Rijiju seeks cooperation of all parties for smooth running of Parliament. Flash floods and landslides hit multiple places in Jammu and Kashmir, claiming 7 lives and damage to property. Rescue operations in full swing, centre assures of all possible assistance. President Draupadi Murmu embarks on 3-nation visit to Moldova, North Macedonia and Romania. In badminton, PV Sindhu scripts history, becoming first Indian to win Japan Open. Clinches women's singles title, defeating Japanese shuttler Akane Yamaguchi. And football fever peaks worldwide as Argentina and Spain gear up for a showdown in FIFA World Cup final tonight. The all-party meeting convened by the government ahead of the monsoon session of Parliament beginning tomorrow is underway at the Parliament House Annex. The meeting has been chaired by Defence Minister Rajnath Singh. Union Parliamentary Affairs Minister Kiran

రిజిజు అండ్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద రాజ్యసభ జేపీ నడ్డా, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఫర్ పార్లమెంటరీ అఫేర్స్ అర్జున్ రామ్ మేఘ్వాల్ అండ్ డాక్టర్ ఎల్ మురుగన్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద మీటింగ్. సూన్ ఆఫ్టర్ ద మీటింగ్ బిగాన్, ఆపోజిషన్ పార్టీ స్టేజ్డ్ అ సింబాలిక్ వాక్అవుట్ ఫ్రమ్ ఇట్ ఓవర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎన్సిపిఐ. The NCPI is a registered party that has participated in state assembly elections, and recently several rebel Trinamool Congress MPs have joined it. Talking to media, Trinamool Congress MP Mahua Moitro said the entire opposition parties, including Congress, Samajwadi Party, DMK, JMM, Trinamool Congress and Aam Aadmi Party, have walked out from the meeting. She also alleged that NCPI is not a recognized parliamentary party. Deputy Leader of the Opposition, the Rajya Sabha, Pramod Tiwari, described the walkout as a symbolic boycott against the NCPI being invited to the meeting. However, after registering the protest, the opposition members attending the meeting. Speaking ahead of the meeting, Mr. Riziju urged all

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:16. శక్తిశీల్ వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీల్లో ఎవరి గురించి తెలుసుకుందామంటే, ఆమెకు క్రికెట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. అమ్మాయికి క్రికెట్ ఏంటి అని అందరు అన్నారంట. కానీ ఇప్పుడు ఆమె మ్యాచ్లు వస్తే ఎల్ఈడి స్క్రీన్స్ మీద చూస్తున్నారు. ఆమె పెద్ద నగరాల నుంచి రాలేదు, స్థితిమంతుల కుటుంబం కూడా కాదు. కానీ టీమిండియాలో ఇప్పుడు తను కీలక క్రీడాకారిణిగా మారారు. ఇంతకీ ఎవరామె, ఆ క్రికెటర్ ఎవరో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎస్, మనం ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి ఆ క్రికెటర్ ఎవరో కాదు, క్రాంతి గౌడ్. రీసెంట్గా జరిగినటువంటి లార్డ్స్ టెస్ట్లో కూడా 5 వికెట్లు తీయడం జరిగింది. మరి క్రాంతి గౌడ్ గారిది మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లా గౌరా గ్రామం. వీళ్ళ

ఇంటి ఎదురుగా అబ్బాయిలు టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతుంటే గమనించేదంట. బంతి ఇంటి వైపు మాత్రం వస్తే తిరిగిచ్చేది. అప్పుడే అనుకున్నారంట ఎలాగైనా క్రికెట్ ఆడాలని. అలా వాళ్ళు క్రికెట్ ఆడడం, అంటే వాళ్ళతో పాటు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. అందరూ ఫాస్ట్ బౌలింగ్ వేస్తుంటే క్రాంతి వాళ్ళను అనుకరించేది. అసలు స్పిన్ బౌలింగ్ ఉంటుందని కూడా ఆమెకి తెలియదంట. క్రాంతి వాళ్ళ ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్, ఆరుగురి సంతానంలో చివరి అమ్మాయి క్రాంతి. అమ్మాయికి క్రికెట్ ఎందుకు అని చెప్పేవారంట ఇరుగు పొరుగు వారంతా. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆపలేదు. అబ్బాయిలతోనే టోర్నీలు ఆడేది. ఒకసారి ఏం జరిగిందంటే, అమ్మాయిల టోర్నమెంట్ చూడడానికి వెళ్ళినప్పుడు టీంలో ఒకరు తక్కువైతే క్రాంతితో ఆడమన్నారంట. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆయుధం చిత్ర నుంచే శంకర్ మహాదేవన్ స్వర్ణలత పాన్నపాట విన్నారు. గీతరచన వరంగల్ శ్రీనివాస్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 2 గంటలు దాటి 28 నిమిషాలు అవుతుంది. మ్యాచ్ చూద్దామని వచ్చినటువంటి క్రాంతి గౌడ్ ఆ రోజు మ్యాచ్ ఆడి 3 వికెట్లు తీసి 25 పరుగులు చేయడంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. జస్ట్ చూద్దామని వచ్చేసినటువంటి ప్లేయర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇలా టర్న్ అవ్వడం, తన అప్పుడు తన ఏజ్ 15 ఇయర్స్, అలా టర్నింగ్ పాయింట్ దొరికింది క్రాంతి గౌడ్కి. మరి ఇంకా తెలుసుకుందాం క్రాంతి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
1: మీట్ ద స్టార్.
2: శక్తిశీలు వింటున్నారు. క్రాంతి గౌడ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఛతర్పూర్లోని క్రికెట్ అకాడమీ నడుతున్నటువంటి రాజు బిల్తర్ దగ్గరికి క్రాంతిని తీసుకువెళ్లారు వారి ఫాదర్. క్రాంతి బ్రంతిలో వేగాన్నటువంటి గుర్తించి అకాడమీలో చేర్చుకున్నారు. మరి రాజీవ్ గారు వీరి ఆర్థిక పరిస్థితిని గమనించి ఎలాంటి ఫీజు మాత్రం తీసుకోలేదు. ఇంకా పూను షూస్ క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాక క్రాంతి బౌలింగ్ ఇంకా స్టైల్ కూడా మారడం, వేగం ఆమెకు దేవుడిచ్చినటువంటి వరం అయినప్పటికీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలదు అని వారి కోచ్ చెప్తూ ఉండేవారు క్రాంతి గురించి. ఇంకా తెలుసుకుందాం క్రాంతి గౌడ్ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

చిత్రం నుంచి చిత్రం ఆలపించిన గీతం విన్నారు. సంగీతం అందించారు తమన్. శక్తిశీల్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. క్రాంతి గౌడ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, బౌలర్. 17 ఇయర్స్ ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ జట్టుకి ఎంపికయ్యారు. అలా మరో కోచ్ చంద్రకాంత్ పండిట్ శిక్షణలో మరింత మెరుగైంది క్రాంతి. అలాగే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మహిళా విభాగానికి జాయింట్ సెక్రటరీ సిదయాని పాట్ని ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేస్తూ ఉండేవారంట క్రాంతికి. అలా సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీని కూడా 2024లో మధ్యప్రదేశ్ మొదటిసారి గెలిచారు. ఆ ట్రోఫీ గెలవడంలో క్రాంతిది కీలక పాత్ర. ఇక డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో యూపీ వారియర్స్ 10 లక్షలు చెల్లించి ఆమెను తీసుకోవడం జరిగింది. లేడీ బూమ్రాని కూడా అంటారంట. క్రాంతిని 2025 మేలో టీమిండియాకి ఎంపిక అవడం జరిగింది. మరి మొదటి పర్యటన శ్రీలంకలో జరిగింది, రెండోది ఇంగ్లాండ్లో. ఆడింది కేవలం 8 మ్యాచ్లు అయినప్పటికీ ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించింది క్రాంతి. ఇక సీనియర్లు గాయాలతో సతమతమవుతుంటే ఫేస్ దళానికి నాయకత్వం వహించి పాకిస్తాన్తో మ్యాచ్లో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది క్రాంతి.

0: నచ్చావులే చిత్రం నుంచి గీతా మాధురి పాడిన పాట విన్నారు. గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నారు. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

విరూపాక్ష చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. గీత రచన కృష్ణకాంత్, సంగీతం అజనీష్ లోక్నాథ్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. అమ్మాయికి క్రికెట్ ఎందుకు అన్నటువంటి ఇరుగు పొరుగు వారు ఇప్పుడు క్రాంతి గౌడ్ ఆడుతున్నటువంటి ఆటను చూసేసి ప్రతి మ్యాచ్ని ఊళ్ళో ఎల్ఈడి థియేటర్లపైన వేసుకొని చూస్తారంట. గ్రేట్ కదా, అసలు ఇది కదా సక్సెస్ అంటే. రీసెంట్గా భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగినటువంటి ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్స్ బౌలింగ్ చేసేసి 37 పరుగులు మాత్రమే ఇచ్చేసి 5 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా చరిత్ర సృష్టించింది క్రాంతి. టెస్ట్ క్రికెట్లో 5 వికెట్లు సాధించినటువంటి అత్యంత పిన్న వయస్కురాలైనటువంటి భారత మహిళ ఫాస్ట్ బౌలర్గా కూడా రికార్డు నెలకొల్పింది. లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరును నమోదు కావడం ఏ క్రికెటర్కైనటువంటి ఒక కళ అన్నమాట. అలాంటి అరుదైన గౌరవాన్ని కూడా తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్నటువంటి క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రంగరంగ వైభవంగ ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ హరిప్రియ ఆలపించిన గీతం విన్నారు. గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. క్రాంతి ఏం కూడా క్రికెటర్ అవ్వాలని కలకన్నది, తను ఏంటో నిరూపించుకున్నది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల మన స్టోరీ విన్నప్పుడు మనలో కూడా ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపవుతుంది. మనం కూడా వారిలాగానే లక్ష్యాలను ఆచరిస్తూ మన లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయాలి. అప్పుడే మనల్ని సక్సెస్ అనేది వరిస్తుంది. ఇదండి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: सैया ले जावे
1: कमजोरी सैया ले जावे चकित भाई सगरे नगरी घोड़े

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జపాన్లో జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజి ఇళ్ల పథకాన్ని రేపు సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను దిశానిర్దేశం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:03 దాటి 32 సెకండ్లు. మరి కాసేపట్లో వింటారు ఛాయ్తో హాయ్ కబుర్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

हेलो लिसनर्स, वेरी गुड इवनिंग, नमस्कारम, सस्रियकाल, आदाब, चाय तो हाय कबुलु कार्यक्रमानिकि वेलकम चेप्तुन्नाडु मी आर्जे పవన్. ఇవాళ సండే ఫండే, పనులన్నీ పక్కన పెట్టేసి హాయిగా మనకి ఇష్టమైన ఫుడ్ తింటూ మన ఫ్యామిలీ

0: చెప్పవన్. ఇవాళ సండే ఫన్ డే, పనులన్నీ పక్కన పెట్టేసి హాయిగా మనకి ఇష్టమైన ఫుడ్ తింటూ మన ఫ్యామిలీ మెంబర్స్తో మంచి టైం స్పెండ్ చేస్తూ, వీలైతే అలా అలా చల్ల చల్లగా కూల్ కూల్గా బయటికి వెళ్ళి మంచి డ్రైవ్లో వివిధ భారతిని ట్యూన్ చేసి అలా ముందుకు సాగుతూ ఉంటే మీ ప్రయాణం ఇంకొంచెం ఎనర్జెటిక్గా మారుతుంది, కాదంటారా? డెఫినెట్గా అవునని అంటారు. మరి కూల్ కూల్ ఈవినింగ్ హాట్ హాట్ చాయ్ సిప్ చేస్తూ చక్కటి కబుర్లు చెప్పుకుంటే భలే ఉంటుంది కదా. మరి ఆ హాయ్ కపులతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటే అండ్ ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కాదంటారా? మరి ఎంటర్టైన్మెంట్కి ఇన్ఫోటైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? మన ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz. మరి ఈనాటి ఛాయ్తో హాయ్ కబుల్లో మంచి మంచి కబులు చెప్పుకుందాం, వండర్ఫుల్ సాంగ్స్ విందాం. లెట్స్ ఎంజాయ్ ద షో, ఏమాత్రం లేట్ చేయకుండా ఛాయ్తో హాయ్ కబులు స్టార్ట్ చేసేద్దాం ఈ జిగేల్ అనే పాటతో. స్టే ట్యూన్డ్.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రన్ వచ్చేసింది, ఆడిపాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చేమ్మ నువ్వు.
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరొండ్రా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే.
3: నువ్వేదో ఎత్తామని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
3: అది

0: ఇవన్నీ కావుగాని నా పాట క్యాష్ లచ్చ.
1: ఎస్ రంగస్థలం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, శంకర్ బాబు, కందుకూరి, లక్ష్మీదాస అండ్ సుకుమార్ గారు పాడిన పాట ఇది. ఎస్ సుకుమార్ గారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, ఎందుకో చెప్తాను. చాయ్తో హాయ్ కబులు వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. మరికొన్ని క్షణాల్లోనే మాట్లాడుకుందాం సుకుమార్ గారి గురించి. ఎందుకు అంత స్పెషల్ సుకుమార్, ఏంటి కొత్తగా ఆయన క్రియేట్ చేసిన రికార్డ్, చెప్తాను మరి కాసేపట్లో. స్టే ట్యూన్డ్. చాయ్తో హాయ్ కబులు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుకుమార్ గారి గురించి ఎందుకు మాట్లాడుకోవాలో చెప్తానన్నాను కదా. నిన్న అనౌన్స్ చేసిన 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్లో సుకుమార్ పుష్ప 2 సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. ఇది ఆయనకి ఫస్ట్ నేషనల్ అవార్డ్ అచీవ్మెంట్ అన్నమాట. నంది అవార్డ్స్ చాలా వచ్చాయి ఆయనకి. అండ్ అలాగే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో కూడా అవార్డ్స్ వచ్చినాయి పుష్ప 2 సినిమాకి. అండ్ సినిమాల్లోకి రాకముందు సుకుమార్ గారు బ్లాక్ బోర్డు మీద ఎన్నో లెక్కలు సాల్వ్ చేసిన ఈ లెక్కల మాస్టరు ఆర్య సినిమాతో డైరెక్టర్గా మారి ఎన్నో బాక్సాఫీస్ లెక్కల్ని కూడా మార్చేశారు. జగడం లాంటి కల్ట్ క్లాసిక్ తీసిన మహేష్ బాబుకి 1 నేనొక్కడే లాంటి ఇంటెలిజెంట్ సినిమా ఇచ్చిన రంగస్థలంతో బుచ్చిబాబుగా రామ్ చరణ్ని నటుడిగా మరో మెట్టెక్కించారు సుకుమార్. ఇక పుష్పతో తగ్గేదేలే అని బన్నీకి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు వచ్చేలా చేసిన పుష్ప ద రూల్తో అస్సలు తగ్గేదేలే అంటూ 18 కోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టాడు ఈ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ గారు. అండ్ అలాగే జీవి ప్రకాష్ కుమార్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అమరన్ సినిమాకి నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. అండ్ అమరన్ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజ్కుమార్ పెరియస్వామి, ఆయనకి బెస్ట్ డైరెక్టర్గా కూడా అవార్డు అందుకోబోతున్నారు. నేషనల్ ఫిలిం అవార్డ్స్ గురించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి చాయ్తో హాయ్ కబుర్లో మాట్లాడుకోవడానికి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ

0: काला जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అమరన్ సినిమాలోంచి విన్న పాటది. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం, అనురాగ్ కుల్కర్ణి రమ్య బెహ్రా పాడారు, జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన ఈ సినిమాకే నేషనల్ అవార్డు వరించింది. ఉన్నీ ముకుందన్ బయోపిక్గా తెరకెక్కిన ఈ అమరన్ సినిమా ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకుంది, స్టేట్ అవార్డ్స్ని, ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా నడిచొచ్చిందని చెప్పాలి డైరెక్టర్కి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి. ఇంకా వేరే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. తెలుగు సినిమాలకి సంబంధించి మనం చూసుకుంటే బెస్ట్ తెలుగు రీజనల్ ఫిల్మ్గా కమిటీ కుర్రాళ్ళు అనే ఒక చిన్న సినిమా, అంటే ఇప్పుడు చిన్న పెద్ద ఏం లేదనుకోండి, అంటే చిన్న కాస్టింగ్తో చాలా చిన్న బడ్జెట్లో వచ్చిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. నిహారా కొణిదెల ప్రొడ్యూసర్గా ఈ మూవీకి వ్యవహరించగా యదువంశీ డైరెక్ట్ చేశారు ఈ మూవీని. లక్కీ భాస్కర్ మూవీకి బెస్ట్ డైలాగ్స్ కేటగిరీలో డైరెక్టర్ వెంకీ అట్లూరికి అవార్డు అనౌన్స్ చేశారు. అలాగే బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్గా 35 చిన్న కథ కాదు అవార్డు కొట్టింది. బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా ప్రభాస్ సినిమా కల్కి 2898 ఏడీకి నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ జాతీయ ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 నిలిచింది. అదే మూవీలో నటనకు గాను బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు

ఎంపికైంది. యామి గౌతమ్ ఇక బెస్ట్ యాక్టర్ అవార్డును ఇద్దరు పంచుకున్నారు. చందు ఛాంపియన్ మూవీకి గాను కార్తీక్ ఆర్యన్, అలాగే మలయాళ సినిమా బ్రహ్మయుగంలో నటనకు గాను మమ్ముట్టికి నేషనల్ అవార్డు దక్కింది. ఇక బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ విషయానికి వస్తే, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్కి వైకోమ్ విజయలక్ష్మి గారు ఎంపికయ్యారు మలయాళం సినిమాలో పాడినందుకు గాను. ఇక బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ విభాగంలో అభయ్ జోధ్పుర్కర్ ఘరత్ గణపతి అనే మరాఠీ సినిమాలో నవసాచి గౌరీ మాజీ అనే పాటకు గాను నేషనల్ అవార్డు దక్కింది. ఇక ఈ అభయ్ జోధ్పుర్కర్ గురించి మాట్లాడుకుంటే, తెలుగులో కూడా కొన్ని మంచి పాటలు పాడారు ఈ అభయ్. ఆ సినిమాలో యాయా అన్న పాట, బ్రహ్మోత్సవంలో లివ్ ఫర్ ద మూమెంట్, అలాగే ఆయన పాడిన ఒక అద్భుతమైన పాట ఉంది కంచే సినిమాలో, ఇటు ఇటు అని చిటికెళ్ళే వరకు అనే పాట. మరి ఆ పాట విందాం అభయ్ జోధ్పుర్కర్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ. స్టే ట్యూన్డ్, ఛాయ్తో హాయ్ కబులు వింటున్నారు, నేను మీ ఆర్జే పవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఫైవ్ 32 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. నేషనల్ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం కదా. ఈసారి మన తెలుగు సినిమాలకి చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి. ప్రౌడ్ టు బీ తెలుగు ఫిలిం లవర్. ఎస్, ఈరోజు జూలై 19 కదా. ప్రతిరోజు మనం ఆ డే సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటాం, ఆ డే స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి జూలై 19 ఎట్లాంటి స్పెషాలిటీ ఉంది? ఎస్, ఇవాళ రెండు ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ముందుగా భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు జూలై 19, ఎందుకంటే 1969 ఇదే రోజున అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దేశంలోని 14 ప్రధాన వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేశారు, నేషనలైజ్ చేశారు. అందుకే జూలై 19 బ్యాంక్స్ నేషనలైజేషన్ డేగా జరుపుకుంటాము మనం ప్రతి సంవత్సరం. బ్యాంకుల జాతీయకరణకు ముందు బ్యాంకింగ్ సేవలు ప్రధానంగా పట్టణాలకే పరిమితమయ్యేవన్నమాట. అలాంటప్పుడు రైతులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, పేద ప్రజలకి ఈ రుణాలు పొందడం చాలా కష్టంగా ఉండేది అప్పట్లో. తర్వాత బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ వచ్చాయి ఈ అద్భుతమైన నిర్ణయం వల్ల. ఆ నిర్ణయం దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది పడింది. నేటి డిజిటల్ యుగంలో కూడా బ్యాంకింగ్ సేవలు అత్యంత ఫాస్ట్గా, సింపుల్గా అయిపోతున్నాయంటే కారణం ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న ఆ నిర్ణయం వల్లే, 1969 జూలై 19. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు తీసుకున్న నిర్ణయం, బ్యాంకింగ్ నేషనలైజేషన్ నిర్ణయం వల్ల చాలా చాలా సంస్కరణలు జరిగాయి బ్యాంకింగ్ సేవల్లో. కాబట్టి జూలై 19 దేశ ఆర్థికాభివృద్ధికి వినియోగదారులకు అభినందనలు తెలుపుదాం ఈ స్పెషల్ డే సందర్భంగా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలుసు కదా సినిమాలోంచి విన్న పాట అది. రచన కృష్ణకాంత్, సిద్ శ్రీరామ్ పాడిన పాట, థమన్ సంగీతం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై.

0: AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

నఖా షజీజ్ జాస్మిన్ శాండియాస్ పాడిన పాట విన్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలోంచి దేవిశ్రీ ప్రసాద్ రాసి కంపోజ్ చేసిన సాంగ్ అది. 5:45 స్టూడియో క్లాక్లో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మరి ఇంకొక రోజు స్పెషాలిటీ కూడా ఉంది అని చెప్పాను కదా, జూలై 19. ఈరోజు ఒక చల్లని తీయని అందరికీ ఇష్టమైన ప్రత్యేకమైన రోజు. చల్లని తీయని అనగానే వెంటనే మీకు గుర్తు వచ్చేసి ఉండాలి చాయ్తో హాయ్ కబుర్లు అంటూ మళ్ళా ఐస్ క్రీమ్ ఎందుకు గుర్తు చేస్తావు అంటారా? తప్పదు, మరి తెలుసుకోవాలి కదా ఈ రోజుకున్న సిగ్నిఫికెన్స్ ఏంటనేది. ఎవ్రీ ఇయర్ జూలై మంత్లో 3rd Sunday అంటే ఈ సండేని వరల్డ్ ఐస్ క్రీమ్ డేగా జరుపుకుంటాం. ఎందుకో తెలుసా? దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి. 1984 అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ జూలై 3 ఆదివారాన్ని నేషనల్ ఐస్ క్రీమ్ డేగా ప్రకటించారు వాళ్ళ దేశానికి సంబంధించి. ఆ తర్వాత ఆ వేడుక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయిందనమాట. సో ఈరోజు ఎవ్రీ పాపులర్ బ్రాండెడ్ ఐస్ క్రీమ్ అవుట్లెట్స్ అన్నీ కూడా చాలా చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. మరి ఈరోజు సండే, మంచి రిలాక్స్ మూడ్లో ఉంటారు, వీలైతే మీరు కూడా ఒక ఐస్ క్రీమ్ లాగించేయండి. మరి ఏమంటారు, వింటూ ఉండండి. ఇది ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు. స్టే ట్యూన్డ్. జోనితా గాంధీ శ్రీకృష్ణ పాడిన పాట వచ్చేస్తోంది మీ అందరి కోసం. అనంత్ శ్రీరామ్ సాహిత్యం, థమన్ సంగీతం, సర్కార్ వారి పాట సినిమాలోంచి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5 గంటల 50 నిమిషాలుగా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

బాలాజీ రాసిన పాటను మోహిత్ చౌహాన్ పాడారు ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో పెద్ది సినిమా నుంచి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అడవి మద్దులపల్లి గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో తాళ్లగూడెం నుంచి నర్సయ్యకుంట వరకు చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇల్లందు R&B రోడ్డు నుంచి కామేపల్లి వరకు, కామేపల్లి పెద చెరువు మీదుగా నిర్మించనున్న బీటీ రహదారి పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 1 లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజి ఇళ్ల పథకాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సచివాలయంలో దీనికి సంబంధించిన దరఖాస్తు విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరాలకు దూరంగా కాకుండా పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే అత్యాధునిక వసతులతో 10 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా వాటిని తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణభారం తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తోందని విమర్శలు చేశారు. జపాన్లో జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించిన భారత స్టార్ షెట్లర్ పివి సింధుకు రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈరోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సాగర్ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు మహాపాదయాత్ర చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని ప్రతి గ్రామానికి

0: చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో హాల్లో మాట్లాడుతూ మంత్రి,
1: అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతగా ముందు మంచినీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య, తర్వాత వేసుకున్నటువంటి పంటల యొక్క పరిరక్షణ, భవిష్యత్తులో ఏ పంటలు వేసుకోవాలనేటటువంటి సూచనలు, ఆ పంటలకు తగ్గటువంటి విత్తనాలు ఎరువులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా యంత్రాంగం పకడ్బందీగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి వారం ఇలినో మీద సమగ్రమైనటువంటి సమీక్షలు చేసుకుంటూనే ఆయా రోజులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ పూజ సందర్భంగా నగరం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో కోట పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాసం మొదటి ఆదివారం బోనాలు వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలోని కట్టమైసమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ దండే విఠల్ దంపతులు, ఎమ్మెల్యే హరీష్ బాబు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోచమ్మ మైసమ్మ ఆలయాలకు ఆషాఢ శోభ సంతరించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా రేపు నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో తెలిపారు. నానో సైన్స్ నానో టెక్నాలజీపై హైదరాబాద్ ఐఐటీలో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఇండియా నానో 2026 సదస్సు వచ్చే నెల 3 నుంచి 3 రోజుల పాటు బెంగళూరులో జరగనుంది. ఇందుకు సన్నాహకంగా ఈ జాతీయ విజ్ఞాన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించి అర్హులైన వారి ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా చూడాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సూచించారు. జనగామ జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈరోజు నిర్వహించిన రాత పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్టు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలను విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు పలు అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ది దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20.
3: ఆకాశవాణి నీరాజనం.

0: ఈనాటి తరం రచయిత్రుల మీద ఈ తరం రచయిత్రులు సమర్పిస్తున్న అక్షర నివాళి నీరాజనం. ఈరోజు మనం మొల్ల గురించి డాక్టర్ సుమనా కోడూరు గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న వారు అక్షర్యాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: మొల్ల పువ్వులంతా సుకుమారమైన భాషను ఉపయోగిస్తూ పండిత పామరులను సైతం ఆకట్టుకోగల తీరు మొల్ల రామాయణ రచనలో మనకు ద్యోతమవుతుంది. ఇది ఒక మహద్భాగ్యంగా, మహదవకాశంగా మొల్ల గురించి చెప్పడాన్ని నేను భావిస్తున్నాను. ఆతుకూరి మొల్ల అవనినవతరించే అభినవ వాల్మీకి కాడు రూపై అలతి తెలుగు అక్షర మల్లే మాలలల్లే రామాయణమ్మునే అద్భుతముగా మొల్ల సాహితీ ప్రపంచాన్ని తన సలలిత రచనతో పరిమళింపచేసిన మహాకవయిత్రి. స్త్రీ పట్ల అత్యంత వివక్ష చూపే ఆ కాలంలో, అంటే 1440-1530వ శతాబ్దములను తన భాషా పటిమతో, మనోధీరతతో రామాయణాన్ని అలవోకగా రచయించిన కవయిత్రిగా, సమాజాన్ని ఎదిరించిన ధీర వనితగా చరిత్రలో చెరగని సువర్ణలిఖిత అయిన స్త్రీమూర్తి మొల్ల. మొల్ల అంటే మల్లెజాతికి చెందిన ఒక పుష్పం. మల్లె కంటే సుకుమారంగా, పొడవుగా, సువాసనాభరితమైన పుష్పం మొల్ల. ఈ పువ్వు శివునికి అత్యంత ప్రీతికరమైనదట. శివభక్తుడైన ఆతుకూరి కేశన శెట్టి అను వ్యక్తి తన కూతురికి ఏరి కోరి ఆ పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ఒక పద్య రచనలో మొల్లయే ధృవీకరించింది. గురులింగ జంగమార్చన పరుడును శివ భక్తిరథుడు బాంధవహితుడు గురుడు ఆతుకూరి కేశన వరపుత్రిని ఆతుకూరి మొల్లయనుదానన్ అని తన పుట్టుకను గురించి, తండ్రిని గురించి ఘనంగా చెప్పుకున్నది. తన గుణగణాలను, తండ్రి గుణగణాలను జీవితపు ఉనికిని ఈ విధంగా చాటింది. మొల్ల రచనాశైలి చాలా సరళంగా, సాధారణంగా ఉంటుంది. పద్యాల్లో సైతం నిఘంటువును చూసి అర్థం తెలుసుకోవలసినంత కఠిన పదాలు ఆమె అసలు వాడనేలేదు. పెద్దగా అక్షర జ్ఞానం లేని ఆ మగువ తమ ఇలవేల్పు అయిన శ్రీకంఠ మల్లీశ్వరుని ఆశీస్సుల వల్లనే ఇంతటి ఉద్గ్రంథ రచన చేయ సంకల్పించానని స్వయంగా చెప్పుకున్నది. భక్త కవి బమ్మెర పోతన రచనలోని మృదుత్వం, భక్తితత్వం, శ్రీనాథుని కందపద్య రీతిలోని అందం ఈమ శైలిలోనూ కనబడతాయి. మొల్ల జీవితగాథను పరిశీలిస్తే సాధారణ కుటుంబంలో జన్మించినది. కుమ్మర మొల్లగా ఆ ప్రాంతీయ ప్రజలు సంబోధిస్తూ ఉంటారు. దీనిని బట్టి వీళ్లు కుండలు చేయు వృత్తిగా కలవారని అర్థమవుతుంది. తండ్రి ఆతుకూరి కేశన శెట్టి మొల్ల చిన్నతనమునందే ఆమె తల్లి కనుమూసింది. కేశవాంబ ఆమె పేరు. కేశన శెట్టి కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. తండ్రి పట్ల అత్యంత అనురాగం కలిగిన పుత్రికగా ఈమె జీవితాంతం తండ్రికి ఆలంబనగా ఉండదలుచుకున్నది. అందుకనే అవివాహితగా ఉండిపోవాలని కూడా నిశ్చయించుకున్నదట. వీరి కులదైవం శ్రీశైలం నందు వెలసిన శ్రీకంఠ మల్లీశ్వరుడు. కేశన లింగార్చనా తత్పరుడు. మొల్ల దైవకృప పొంది శ్రీరామచంద్ర చరణారవింద సేవా తత్పరురాలై క్రమంగా శ్రీరామచరితనే రాసింది. తొలి తెలుగు రామాయణ కవయిత్రి ఆతుకూరి మొల్లగా జగత్ ప్రసిద్ధి పొందింది. ఈమె గురుముఖత విద్యను అభ్యసించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. తొలిగా ఈమె జన్మనామం మల్లమ్మ, క్రమేపి మొల్లగా మారినదనే కథనం కూడా వినిపిస్తుంటుంది. ఈమె జీవన కాలం గురించి చరిత్రకారులు ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ, కావలి వెంకటరామస్వామి పండితులు తదితరులు

పరిశోధనలు జరిపారు. వీరు చెప్పిన ప్రకారం మొల్ల శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అని నిర్ణయించవచ్చు. అందుకు తగిన ఆధార సహిత గాథలు మొల్ల జీవితంలో కూడా గమనించవచ్చు. క్రీస్తు శకం 1520వ సంవత్సరం ప్రాంతంలో ఈమె కృష్ణదేవరాయల ఆస్థానమునందు ప్రవేశించింది. అష్ట దిగ్గజాలకు ధీటుగా కవనం చెప్పి మెప్పు పొందినట్లు చరిత్ర కలదు. తెనాలి రామకృష్ణ కవి వికట కవి. ఆయన శ్లేషార్థంలో అడిగిన వాటికి ధీటైన జవాబులిచ్చి నిరుత్తరుని చేసినట్లు సాక్ష్యాధారాలు చరిత్రలో వ్రాయబడ్డాయట. శ్రీకృష్ణదేవరాయలు ఆమె సహజ పాండిత్యానికి ముగ్ధుడై గోపవరం నుంచి సగౌరవంగా తన ఆస్థానానికి పిలిపించి మరీ మొల్ల రామాయణాన్ని ఆమె ముఖతహానే విన్నారట. మొల్ల కవయిత్రి మాత్రమే కాదు, సంగీత జ్ఞానం కూడా కలిగి ఉన్నది. మధురమైన గళంతో శ్రీరామకీర్తనలు పాడగలదు. పండిత గోష్ఠి నిర్వహించి శ్రీకృష్ణదేవరాయ ప్రభువు ఈ కవయిత్రి ఆసుకవిత వైభవ ప్రభావానికి ఆశ్చర్యచకితుడయ్యేలా చేసిందట. ఘన సత్కారం అందుకున్నదట. మొల్ల తన రామాయణాన్ని వచన కావ్యంగా రాసింది. ప్రతాపరుద్ర మహారాజుకు చదివి వినిపించాలని ఆస్థానానికి తీసుకుని వెళ్ళినదట. ఆస్థానంలోని విద్వాంసులు పండితులు ఇది శూద్రవనిత వ్రాసిన కవిత్వం కనుక శ్రవణం నిషిద్ధం అని ఆమెని అవమానించి నిరాకరించారట. ప్రతాపరుద్ర మహారాజు సహృదయులు. ఒక స్త్రీ అందున ఒక కవిత్రి పట్ల ఆదరణ చూపించి మొల్ల రామాయణాన్ని పద్యాలన్నిటినీ పిలిపించి ఆమెను వినిపించుకున్నారట. శ్రావ్యమైన సుస్వరంతో మొల్ల తన రచనలోని కొన్ని పద్యాలను వినిపించగా రాజావారు ముగ్ధుడై ఆమె ప్రతిభా పాండిత్యాలను మెచ్చుకుని ఆమెతో పల్లకి ఒక ఊరు నిత్య జీవన పోషణకు మణిమాన్యములు కానుకగా బహుకరించారట. తన దేవేరి పట్టపురాణి అయిన విశాలాక్షి మందిరానికి పంపి ఆ రోజు అంతా అక్కడే నివసించేలాగా గౌరవ ఆతిథ్యం అందించాలని ఆదేశించారట. ఈ అంశాన్ని 16వ శతాబ్దానికి చెందిన రచయిత చరిత్రకారుడు ఏకాంబ్రనాథుడు అనే వ్యక్తి తన సిద్ధేశ్వర చరిత్రలో వ్రాశాడు. ఏకాంబ్రనాథుడు సిద్ధేశ్వర చరిత్ర ప్రతాపరుద్ర చరిత్ర వ్రాసిన కాలం 1581తో సరిపోల్చితే మొల్ల అంతకు మునిపే జీవించి ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. కావున 15వ శతాబ్దం మధ్య నుంచి 16వ శతాబ్ద మధ్య కాలం మొల్లమాంబ జీవన కాలం అనే విషయం నిర్వివిదాంశం అయింది. తొలుత మొల్ల రామాయణం కేవలం వచన రచనగా రాసిందట. అనంతరం కొన్నాళ్లకు పద్య గద్యాత్మకంగా మొల్ల రామాయణం మార్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇందుకు గల కారణాలు కూడా మొల్ల సహేతుకంగా తానే ఇలా చెప్పుకున్నది. అది రఘురామ చరితము ఆధారముగా విన్న క్రొత్తయై లక్ష సాధనమైన పుణ్యస్థితి వేదమ్మై దోచుచున్నది వెర్రినే చెప్పన్నని. అలాగే క్రీస్తు శకము 1847వ సంవత్సరంలో బొంబాయిలో ముద్రించబడిన దక్షిణ హిందుస్థాన కవుల చరిత్ర అను గ్రంథంలో కావలి వెంకటస్వామి అనే పండితుడు మొల్ల గురించి అనేక విషయాలు వ్రాసినారు. ఈ కుమ్మరమొల్ల తలస్నానానంతరం తల వెంట్రుకలు ఆర్చుకొనునంతలో రామాయణ రచన చేసినట్లు తెలిసినది. కేవలం 5 దినాల్లో వచన రామాయణాన్ని మరియు పద్య గద్య సహిత రామాయణాన్ని రెండింటినీ రాసినట్లు ఇంకొక చరిత్రకారుడు చెప్పాడు. మొల్ల శ్రీరామ భక్తురాలు, శివభక్తుల ఇంట జన్మించిన పావన చరిత. అందుకే శ్రీకంఠ మల్లీశ్వరుని వరము చేతనే కవిత్వం చెప్తున్నానని, చదువు అనేది నేర్చుకున్నానని ఆమె ఎన్నోమార్లు చెప్పడం జరిగింది. వేల్పు మీద తన భక్తి ప్రపత్తులను ఎన్నో విధాలుగా ప్రకటించింది. ఇదే విధంగా మర్యాద పురుషోత్తముడు ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి వాణ్ణి భక్త ఆరాధనగా భావంగా కలిగిన చాలా పవిత్రమైన భావనతో ఇహపర సాధన కోసమై అవివాహితగా నిలిచి పుణ్యచరితయై రామాయణ రచనకు పూనుకున్నది. ఈ విధంగా చిన్న చిన్న తెలుగు పదాల్లో

0: ఎంతో అర్థం స్ఫురించే రీతిగా తన రామాయణ రచనను ఆమె సాగించింది. తొలి తెలుగు రామాయణ కవిత్రి. ముల్ల 6 కాండాల్లో 871 పద్యాల్లో రామాయణుని రచించి ఘనకీర్తి పొందింది. అంత ఘనమైన ప్రశంసలు నోచుకున్న ఈ కవయిత్రిమణి ఎంతో సాత్వికురాలు, వినయస్వభావి, వినమ్ర భావన దైవదత్యంగా ఆమెకు జన్మత లభించింది. అష్టదిగ్గజ కవులు ఈమెను ఎంతో విమర్శించారు. అలాంటి సంస్కారవంతమైన ప్రతిభామూర్తి అయిన కవయిత్రి మనముల్ల.
1: ఇంతవరకు మీరు కవయిత్రి ముల్ల గురించి డాక్టర్ సుమనా కోడూరి గారి ప్రసంగాన్ని విన్నారు.

0: వచ్చేవారం మనం తాళ్లపాక తిమ్మక్క గురించి విశ్వైక గారి ప్రసంగాన్ని విందాం.
1: ఈ కార్యక్రమ సమర్పణ అక్షరయాం తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:32 దాటి 30 సెకండ్లు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే నేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఇప్పుడు కొన్ని ఆల్ టైమ్ హిట్స్ చిత్రగీతాలు విందాం. ముందుగా ఛాలెంజ్ సినిమా నుంచి వేటూరి సుందర్రామూర్తి గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతంలో బాలుగారు జానకమ్మ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

हमेशा मैं सही हूँ।

0: జన గగన జఘన సొగసులలనవే.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తోంది. ఇప్పుడు విందాం లమ్హే ప్రాయోజిత కార్యక్రమం.

0: ఇంతవరకు మీరు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఇప్పుడు విందాం దొంగ దొంగ సినిమా నుంచి రాజశ్రీ గారు రాసిన పాట, ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో మనోగారు పాడారు.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: తర్వాత వినబోతున్న పాట ఘర్షణ సినిమా నుంచి. రాజశ్రీ గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం, బాలుగారు వాణిజయరామ్ గారు పాడిన ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: जरूर सुनिए पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్ష

అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు.

0: ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభానాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने.
0: అఖిల పక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. జాంజీబార్ అధ్యక్షులు, విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకమూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరేట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అతనాసియో మోన్సరేట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు

8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట్ర తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం ఇది మన చట్టం. సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు, సైబర్ స్లేవరీ, ఈ అంశం గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం అండి.
0: సైబర్ స్లేవరీ అనే పదం ఈ మధ్యలో ఎక్కువగా వింటున్నాం, అంటే ఏంటండి?
1: సైబర్ స్లేవరీ అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య వియత్నాంలో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల దేశాల్లో కానీ జాబుల కోసం మనం అందరం వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళని బంధించి వాళ్ళ ద్వారానే మన దగ్గర సైబర్ నేరాలు చేయడం మొదలుపెట్టారు అన్న న్యూస్ వచ్చింది కదా, దీన్నే మనం సైబర్ స్లేవరీ అంటాం. అంటే ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మన తెలంగాణ యువతరం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏదో ఐటీ జాబ్ కోసమో లేకపోతే మరో జాబ్ కోసమని వెళ్తున్నారు, కానీ వీళ్ళకి తెలుగు మాట్లాడడం వల్ల వీళ్ళు ఇండియా నుంచి సిమ్స్ తీసుకెళ్లి వీళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్ల మీద లేకపోతే ఫేక్ నేమ్స్ మీద మొబైల్స్ ద్వారా ఈ సైబర్ నేరాలు చేయడం మొదలుపెట్టారన్నమాట. ఎట్లా అంటే వీళ్ళని తీసుకెళ్లి ఒక ఏరియాలో బంధించి ఈ పని చేయడం అనమాట. వీళ్ళతోనే కాల్ చేయించి వీళ్ళతోనే మాట్లాడించి ఇప్పుడు ఎవరైనా నాకు తెలుగులో మాట్లాడుతున్నట్టే తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం, కానీ ఈ అన్ని అటాక్స్ అన్ని మీకు ఆ వియత్నాం నుంచి లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని లావోస్, వియత్నాం, కంబోడియా ఇలాంటి చోట్ల ఉన్న గ్యాంగ్స్టర్స్ వీళ్ళతో ఈ నేరాలు చేయించడం మొదలు పెట్టారు.
0: అంటే ఒక విధంగా మనను బంధించి మన చేతే ఫోన్ చేయించి మన వాళ్ళ పట్లే వీళ్ళు నష్టం చేసే ఒక కుట్ర.
1: రెండోది ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో కూడా బ్యాంకుల దగ్గర కాచు కూర్చుంటారు, అమాయకంలో అయినా ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఆఫర్ చేసి బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆన్లైన్ అకౌంట్లు క్రియేట్ చేసి అఫ్కోర్స్ దేర్ కుడ్ బి ఏ కైండ్ ఆఫ్ బ్యాంక్లో ఎవరో ఒక ఫ్రాడిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు ఇందులో కూడా. డైరెక్ట్గా మీకు ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టి ఈ ప్రతి ట్రాన్సాక్షన్కి ఇంతని ఇస్తారు, లేదంటే ఆన్లైన్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ ఆన్లైన్ అకౌంట్ ఫ్రాడిస్టర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ నేరాలు చేసి మీరు ఒక డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ అకౌంట్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి వివిధ అకౌంట్లోకి వెంటనే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్లో కానీ మరో దాంట్లో కానీ చిక్కిపోయిన తర్వాత మీరు 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ 1,00,000ని 20x5,000 రూపాయలు వేరే వేరే అకౌంట్లోకి ఇమీడియట్గా వితిన్ నో టైం ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట.
0: అట్లా అమాయకంగా దొరకబట్టిన వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి అమౌంట్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి సైఫన్ అవుట్
1: చేస్తారు. తర్వాత వీళ్ళనే మీరే ఈ నేరం చేశారు కాబట్టి వాళ్ళని బెదిరించి ఇంకా కంటిన్యూ చేస్తారు అన్నమాట.
0: అది కాకుండా మళ్ళీ ఈ అకౌంట్స్ ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు, రేపు ఏదైనా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరిగినా ఈ అమాయకంగా అకౌంట్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళే బుక్ అయ్యే అవకాశం
1: ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు మీరు బ్యాంక్ ఎంప్లాయీతో తప్ప మరి ఏ ఇతర మెంబర్తో కూడా మీరు డిస్కస్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ నుంచి చిన్నదే లీక్ అవుతుంది, నా అకౌంట్, నా కార్డు, నా పిన్, అక్కడ నుంచి మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇమీడియట్గా స్లావరీలోకి లాగేస్తారు. సో ఇది మన బ్యాంకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళప్పుడు కానీ లేకపోతే ఇలాగ ఎవరితోనైనా ఆన్లైన్ క్రియేట్ చేయమని మన డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఆధార్ కార్డులు ఇవ్వడం కానీ, ఎందుకంటే మనం ఆధార్ కార్డు జనరల్గా హోటల్స్లో కానీ వీటిలో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు అడుగుతారు, మనం సింపుల్గా ఇచ్చేస్తాం, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు,
0: కానీ
1: ప్రింట్ కూడా తీసి పెట్టుకుంటారు. 2 రోజులు 3 రోజులు మీరు ఉన్న సమయం బట్టి అప్పటి వరకు ఉంచుకుంటారు, కానీ అందులో ఎక్కడో ఒక ప్రాడెస్టర్ ఈ డేటా అంతా కాపీ చేసుకుని వీళ్ళకి ఇస్తాడు. అక్కడ నుంచి వీళ్ళు మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ ఆధార్ నెంబర్ ఉంటుంది, జనరల్గా వాళ్ళు వచ్చి కాల్ చేయడం మొదలు పెడతారు. మీ ఆధార్ నెంబర్ తెలుసు, మీరు ఇలా ఇలా చేశారు అంటారు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, ఆ వీక్నెస్ని ముందే కనిపెడతారు. ఈ అటాక్ అన్నది క్రిమినల్ అంత ఈజీగా చేయడు. ఒక మొబైల్ నెంబర్, ఒక ఆధార్ నెంబర్ వచ్చినంత మాత్రాన మిమ్మల్ని కాల్ చేసి ఇబ్బంది పెట్టడు, మీకు ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడతాడు. లేకపోతే మీకు కాల్ చేసి మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందా, అందులో ఇంట్రెస్ట్ ఉందా, లేదా ఏదో ఒక అదర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మ్యాప్ చేసుకొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని దాన్ని బట్టి అటాక్ స్టార్ట్ చేస్తారు. దాన్ని బట్టే ఈ స్లేవరీ ఎవరన్నా వాళ్ళకి ఈ డేటా ఇచ్చి ఇలా మాట్లాడమని ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు. ప్రతి అటాక్లో వాళ్ళు కూడా 5% ఇస్తారు. ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఒక నోయిడాలో, భరత్పూర్, జైపూర్ ఇలాంటి ప్లేసుల్లో ఇది ఒక కొన్ని వందల మంది పనిచేస్తున్నారు దీనికోసం. సో ఆ విధంగా ఈ అటాక్స్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో మనం చేయాల్సిన చిన్న పని ఏంటంటే మన డేటాని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ షేర్ చేయకూడదు.

0: అవుతుంది. ఈవెన్ సమ్ టైమ్స్ ఏదో యాప్ ఇన్స్టాల్ చేయడానికి కొంత డేటా అడుగుతారు. సో మనం ఆ యాప్ అనేది గవర్నమెంట్ యాప్ కాకపోతే అట్లీస్ట్ గూగుల్ నుంచి, గూగుల్ డ్రైవ్లోంచి ఇన్స్టాల్ చేయాలి, దట్ ఓన్లీ, లేదు యాప్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. మనం ఎక్కడి నుంచి వేరే చోట కానీ వెబ్సైట్లోంచి కానీ ఇన్స్టాల్ చేసినా అది ఫేక్ యాప్ అయి ఉండొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉంటుంది బ్యాంక్ యాప్ ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ చేసుకోమని, కానీ అది క్లిక్ చేస్తే అది తిన్నగా ప్లేస్టోర్కే తీసుకెళ్తుంది. సో గూగుల్ ప్లేస్టోర్ ఈజ్ ద ఆథరైజ్డ్ స్టోర్ ఫర్ ఆండ్రాయిడ్, సిమిలర్లీ యాపిల్ స్టోర్ ఈజ్ ద ఆథరైజ్డ్ స్టోర్. సో ఈ ఆథరైజ్డ్ స్టోర్లోనే ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఇక్కడి నుంచి కూడా అన్ఇన్స్టాల్ చేసినంత మాత్రాన ఆ యాప్ అన్నది ఎగ్జాక్ట్గా అది ఆ రిలేటెడ్ కంపెనీది అయి ఉండొచ్చు, కానీ మనం ఇన్స్టాల్ చేసే ముందు ఆ యాప్ మన డీటెయిల్స్ ఏమేమి అడుగుతుందో మాకు తెలుసుకోవాలి. సపోజ్ ఏదైనా బ్యాంక్ యాప్ మీ యొక్క ఎస్ఎంఎస్ మెసేజ్ మీద కంట్రోల్ కావాలి అంటే ఏంటి ఉద్దేశం? మీరు మీ దగ్గర ఏ ఎస్ఎంఎస్ ఉన్నాయి, అంటే మీరు ఎలాంటి డేటా ఉందని దాన్ని యాడ్ చేయాలి, అంటే ఎస్ఎంఎస్ పనిచేస్తుందా మీకు పంపించడానికి అండ్ ఆల్, మీకు వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి చేస్తాయి. అది ఒక మంచి పనికి చేసిన ఇదే టెక్నాలజీ అదర్ ఫేక్ యాప్స్ వాడతాయి. దానివల్ల ఏంటంటే మీకు ఇటువంటి మెసేజెస్ వచ్చాయి, ఆ మెసేజ్లో మీకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలి అన్నది వచ్చింది అనుకోండి, ఈ ఫేక్ యాప్ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ మెసేజ్ అంటే మీరు డ్యూ ఉంది ఒక 15,000 రూపాయలు కట్టాలి ఈ ఇన్స్టాల్మెంట్ అని, అప్పుడు నాకు ఆ క్రిమినల్గా ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చెప్తాను, నేను మీకు ఇమీడియట్గా కాల్ చేసి మీరు 15,000 రూపాయలు కట్టాలి కదా, మీరు మరొక 5,000 రూపాయలు కడితే మీకున్న ఇన్సూరెన్స్ 10 లక్షలది 15 లక్షలు వస్తుంది బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్, పెరుగుతుంది అని చెప్తా. మీరేమంటారు, ఓకే 5,000 రూపాయలకి నాకు 5 లక్షలు పెరుగుతుంది కదా ఏముందని కడతారు. ఆ కట్టిన లింక్ ఏంటంటే మీరు ఫేక్ లింక్ కడతారు. ఒకసారి 15,000 అది ఎందుకు ఏమైంది అని చెప్తే, సార్ ఇది మీది వచ్చింది బట్ మీకు కావాలంటే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి మీకు వెనక్కి ఇవ్వడానికి ఇది అని వస్తుంది. అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ షేర్ చేస్తారు మా 5,000 తీసుకోవడానికి. ఇలాగా అది కంటిన్యూస్గా మీ దగ్గర ఉన్న డబ్బులు ఊడ్చేసే వరకు, అంటే మీరు రియలైజ్ అయ్యే వరకు వరుసగా 3 సార్లు 4 సార్లు అడితేనే మనం రిలైజ్ అవుతాం. అరే 5,000 వేసాడు, తర్వాత 15,000 అన్నాడు, తర్వాత 1,00,000 అన్నాడు, ఇదేదో ఫ్రాడ్ ఉందని అప్పుడు కానీ మనకు గుర్తురాదు. సో 5,000 ఇచ్చినప్పుడే మనం కొంచెం జాగ్రత్త పడి ఎందుకు ఇవ్వాలి అనేది ఒక బ్యాక్ స్టెప్. అందుకే ఒక ఏదైనా పని చేసినప్పుడు ఆన్లైన్లో ఒక 2 అడుగులు వెనక్కి వేసి ఆలోచించండి. ఆ విధంగా మనకేంటంటే అది ఎటాక లేకపోతే నిజమా అన్నది ఒక ఆలోచనలో మనం కొంచెం డెసిషన్ తీసుకోవచ్చు.
1: ప్రస్తుతం ఉండే డిజిటల్ యుగంలో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయమంటున్నారు మూర్తి గారు. అలాంటప్పుడు ఈ రెంటల్ అకౌంట్ సంబంధించిన విషయాలు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడము, ఈ సైబర్ నేరాలకు వాడుతున్నారు కదా, దీని పట్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలంటారు?
0: క్రిమినల్స్ వాడుతున్నారు రెంటల్ అకౌంట్స్ మేజర్లీ. అంటే ఇందాక బ్యాంక్ దగ్గర నేను ఒక అకౌంట్ తీసుకుని రిజిస్టర్ చేసి ఫ్రాడ్ చేసిన డబ్బులను ఆ అకౌంట్లో వేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా రెంటల్ అకౌంట్ కింద వస్తుంది. మీరు అన్నట్టు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అన్నది దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు మనం ఒక నీట్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, దానికి కావాలి ఎలాంటి ఎగ్జామినేషన్ డాక్యుమెంట్స్, మీ 10th క్లాస్ రిలేటెడ్ అన్ని కావాలి. సో దీనికి బదులు మనం ఏంటంటే ఈ సర్టిఫికేట్లన్నీ డిజి లాకర్ అకౌంట్ అన్నది ఉంది, ఫర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అది మేడ్ ఇట్ కంపల్సరీ చేశారన్నమాట. అంటే మీ స్టూడెంట్ సర్టిఫికేట్స్ అన్ని ఈ యాప్లో పెట్టుకోండి, అక్కడ నుంచి మీరు ఆ యాప్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఇస్తుంది. ఇప్పుడు మీరు 10th క్లాస్ పాస్ అవ్వగానే ఆ సర్టిఫికేట్ అక్కడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు అకౌంట్ క్రియేట్ చేయాలి అకౌంట్, అలాగే ఇంటర్మీడియట్ మీ డిగ్రీ సర్టిఫికేట్లు అన్నీ అందరూ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి 10 ఏళ్ళు అయింది అనుకోండి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఆ డిజి లాకర్ యాప్లోనే పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి మీరు జస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఆల్ దీస్ డీటెయిల్స్, అంటే మీకు అప్రూవల్ ఇవ్వాలి ఆ నీట్ ఎగ్జామ్ కానీ మరి ఏదైనా అప్లికేషన్ గవర్నమెంట్ అప్లికేషన్ కానీ. సో అట్లానే మన ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వడానికి మన ఫేస్బుక్ ఇది అన్నీ తీసుకున్నాం కదా డిజి యాత్ర, సో అది కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ తీసుకుంటారు, మీరు ఒకసారి ట్రావెల్ అయిపోతే వాళ్ళు ఆటోమేటిక్గా అది డిలీట్ చేస్తారు. మీరు చూస్తే మిగతా యాప్ల కన్నా ఈ డిజి యాత్ర యాప్ చాలా చిన్నది, చాలా సైజ్ అదా, ఎందుకంటే వాళ్ళు డేటాబేస్ మీ దగ్గర పెట్టుకోరే. ఒకసారి ఆ డేటాబేస్ కూడా మీ మొబైల్ మీ ఫోటోగ్రాఫ్ అన్నీ మీ యాప్లోనే ఉంటాయి, వాళ్ళు డేటా పెట్టుకోరు. అది యాజ్ పర్ డిపిఏ వాళ్ళ డేటా అనేది మీ ట్రావెల్ అయిపోయిన తర్వాత 24 అవర్స్లో డిలీట్ చేసేస్తారు, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి యాప్. దీనివల్ల ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో చాలా ఈజీగా వెళ్ళిపోవాలి.
1: ఈ MCOUCH2 అనేది ఎవరు డెవలప్ చేశారు?
0: ఇది MCOUCH2 అనేది మన భారత ప్రభుత్వం సిడాక్ డెవలప్ చేసి ఇది గూగుల్ స్టోర్లోను.
1: కాబట్టి ముఖ్యంగా ఏదైనా డౌన్లోడ్ చేయాలన్నా ఏదైనా ఒక

0: విషయం పట్ల మనము యాక్ట్ చేయాలన్నప్పుడు ఒక ఎంకవచ్2 ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేసిన ఈ సెక్యూరిటీ యాప్ని మనం రన్ చేసి చూసినట్టయితే అది ప్రమాదకరమా కాదా అనేది ప్రాథమికంగా తెలిసిపోతుంది. సో ఒకవేళ మనకు అది కొంచెం అనుమానాస్పదంగా ఉంటే దాన్ని జోలికి పోకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా మన శ్రోతలకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఓపెన్ చేసి అటువైపు నుంచి రక్షణ ఉన్నప్పటికీ మనము వాడుతున్న మొబైల్ కానీ సిస్టమ్ కానీ మన వైపు కనుక రక్షణ లేనట్లయితే మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ యాప్స్ ద్వారా సైఫన్ అవుట్ అయిపోయి సైబర్ క్రిమినల్స్ చేతులకు వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు మనను మనను ప్రొటెక్ట్ చేసుకోవడం అవసరం. ఆ క్రమంలో ఏ యాప్ వచ్చినా ఏ లింక్ వచ్చినా ముందు ఎంకవచ్2తో మనం గనక ఒకసారి స్క్రీన్ చేసినట్లయితే చాలా వరకు కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుందంటారు. ఇంతేకాకుండా ఈ మొబైల్ కానీ సిస్టమ్ని కానీ లావాదేవీలకు వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు సాధారణంగా తీసుకోవాలంటారు?
1: అంటే ఇప్పుడు ఇందాక మేము చెప్పినప్పుడు మొబైల్ అయితే మీరు ఎంకవచ్ ద్వారా ఆ యాప్ సరైందో లేదో ఒకటి తెలుసుకోవచ్చు. అదే సిస్టమ్ ద్వారా అయితే మీరు వెబ్ బ్రౌజర్ ద్వారా చేస్తారు. వెబ్ బ్రౌజర్ మీరు అప్డేటెడ్ బ్రౌజర్ చేయమని చెప్తాం. అంటే బ్రౌజర్ను కూడా అప్డేట్ చేయాలి. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ కూడా ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్ చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఏ బ్యాంక్ అయితే కనెక్ట్ అవుతున్నారో లేదంటే ఏదైనా వెబ్సైట్కి వెళ్తున్నారో మీరు చూడాల్సింది ముఖ్యంగా HTTPS అవుతుందా లేదా. అక్కడ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. అంటే గ్రీన్ కలర్ ఉంటే ఇది ఎన్క్రిప్ట్ అవుతుందంట. మీరు ఏమైతే డేటా మీరు ఎంటర్ చేశారో అది ఆ సర్వర్ వరకు ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. HTTPS అన్నది ముఖ్యం. సో దానికి ఏంటంటే కింద గ్రీన్ కలర్, అందుకే కలర్ అండ్ లాక్ ఉంటుంది అనమాట సింబల్. ఆ లాక్ ఉందా లేదా చూడాలి. బ్రౌజర్ నుంచి సర్వర్లో ఉన్న ఒక డేటాబేస్ వరకు మాత్రమే ఎన్క్రిప్ట్ అవుతుంది. కానీ మీరు ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ మీ సిస్టంలోనే ఉంటాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ విండోస్ కానీ లినక్స్ కానీ ఎన్క్రిప్టెడ్ ఫోల్డర్లు క్రియేట్ చేసుకోవచ్చు. బై డీఫాల్ట్గా ఎన్క్రిప్టెడ్ టూల్స్ కూడా ఉంటాయి ఆపరేటింగ్ సిస్టంలో. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఏంట అంటే అట్లీస్ట్ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ ఆధార్ నెంబర్స్ ఇవన్నీ ఒక ఫోల్డర్లో పర్సనల్ ఫోల్డర్లో పెట్టుకుని ఆ పర్సనల్ ఫోల్డర్కి జిప్ ఫైల్ అంటే జిప్పింగ్ చేసి మనం పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చిన డీఫాల్ట్ టూల్స్తో కూడా ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా ఎన్క్రిప్ట్ చేసుకుంటే ఒకవేళ మీ సిస్టమ్ డేటా ఎవరి చేతిలోకి వెళ్ళినా లేదంటే మీ సిస్టంలో ఒక యాప్ ఉన్నా ఈ డేటాని తస్కరించే అవకాశం లేదు. ఎందుకంటే దానికి పాస్వర్డ్ కావాలి, ఆ పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది. సో అందుకే ఈ పాస్వర్డ్ మర్చిపోతే ఆ డేటా రికవర్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకని ఆ పాస్వర్డ్ని మీరు మెమరీలో మీకు ఎంత సులభంగా గుర్తించుకోగలరో గుర్తించుకుని కష్టతరంగా పెట్టాలి. అంటే కష్టతరంగా అంటే అగైన్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవాలి. ఇప్పుడు షాపింగ్ అనే పదం ఉందనుకోండి, షాపింగ్లోని ఫస్ట్ ఎస్ వస్తుంది, క్యాపిటల్ ఎస్ పెట్టుకోండి. ఈ హెచ్ ఒకటి పెట్టుకోండి. ఐ వచ్చిన దగ్గర ఎక్స్క్లైమేటర్ పెట్టుకోండి. జీ వచ్చిన దగ్గర 9 అని పెట్టుకోండి. సో మీరు షాపింగ్ వర్డ్నే పాస్వర్డ్గా పెడతాం అనుకుంటే మీరు ఈ విధంగా మార్చుకున్నారనుకోండి, అది ఎవరైనా స్కా చేయడం మీకు గుర్తుంటుంది. షాపింగ్ పాస్వర్డ్ ఓన్లీ లెటర్స్ కీ లెటర్స్ మీరు ఏం మార్చారో అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడం, కష్టతరంగా పాస్వర్డ్ని పెట్టుకోవడం అన్నది మేము ఆల్వేస్ సజెస్ట్ చేస్తాం. ఈ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుని మీ డేటాని ఎవరికి పడితే ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసుకోకూడదు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు ఈ అంశం గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ సినిమా నుంచి చక్రీ సంగీతంలో కందికొండ రాసిన పాట హరిహరన్ కౌసల్య పాడారు. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తర్వాత విందాం పాట. మన్మథ సినిమా నుంచి యువన్ శంకర్ రాజా కంపోజిషన్లో, వేటూరి సుందర రామూర్తి గారు రాసిన పాట, పాడినవారు ఎస్పి చరణ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి తర్వాతి పాట వింటారు. రచన చంద్రబోస్, సంగీతం MM కీరవాణి, పాడినవారు ఉదిత్ నారాయణ్, చిత్రా.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇప్పుడు విందాం మేము ఫేమస్. ఈ సినిమాలోంచి కళ్యాణ్ నాయక్ కంపోజ్ చేసి రాసిన పాట, పాడినవారు రాహుల్ సిప్లిగంజ్. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమై వచ్చే నెల 13 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. సాంక్రమికేతర వ్యాధులు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సవాళ్లలో ఒకటిగా మారాయని, ఈ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. అబుదాబిలోని జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టులో ప్రత్యక్ష విమాన సర్వీసులను భారతదేశంలోని ప్రస్తుత 17 నగరాల నుంచి 22 నగరాలకు పెంచనుంది. అబుదాబి ఎయిర్ఫోర్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఈ విషయం తెలిపారు. మధ్యప్రదేశ్లో ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు రాష్ట మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. రేపు ప్రారంభం కానున్న మధ్యప్రదేశ్ రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబ

దానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల పథకాన్ని రేపు సచివాలయాల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో ఎల్నినో సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని రాష్ట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని చెప్పారు. సాగునీటి సంస్థల రుణభారాన్ని తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రమూ ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఎయిట్ త్రీ క్రాస్ చేసి 50 సెకండ్స్ అవుతుంది స్టూడియో క్లాక్ల టైం. తెలుసు కదా, ప్రతిరోజు 8:30 నుంచి 8:30 వరకు ఏ ప్రోగ్రామ్ ఉంటుందో.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, మస్తీ మజా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూస్తుంటాం కదా, ఎన్నో చూస్తుంటాం, కొన్ని గుర్తుంటాయి, కొన్ని వెంటనే మర్చిపోతాం. చాలా ఇంట్రెస్టింగ్ కలిగించే వీడియోస్ కొన్ని ఉంటాయి. అలాంటి వీడియోస్ గురించే మనం ప్రతిరోజు మస్తీ మజాలో మాట్లాడుకుంటూ మజా మజా సాంగ్స్ వింటాం కదా. అయితే కొన్ని వీడియోలు మనల్ని వావ్ అనిపించేలా ఉంటాయి. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వింతలు విశేషాలతో పాటు కొంత ఇన్ఫర్మేటివ్ వీడియోకి సంబంధించిన మ్యాటర్ కూడా ఇవాళ మస్తీ మజాలో మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్ విందాం. మరి ఎందుకు అలసి, ఒక మంచి సాంగ్తో ఇవాళ మస్తీ మజా స్టార్ట్ చేద్దామా. యాజిన్ నిజార్ పాడిన సాంగ్ వచ్చేస్తోంది శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోంచి. స్టే ట్యూన్డ్, నేను మీ ఆర్జే పవన్.

0: ಮಸ್ತಿ ಬೌಲಡಂತ ಮಜಾ ಮಸ್ತಿ ಮಜಾ ವಿಂಟುನಾರು ಓನ್ಲಿ ಆನ್ ವಿವಿದ್ ಭಾರತಿ ಆಕಾಶವಾಣಿ ತೆಲುಗು.
1: ఎస్ మస్తీ మజా ప్రోగ్రాం వింటున్నారు. టైం 8:10 అవుతోంది ఎగ్జాక్ట్ గా. ఏమాత్రం లేట్ చేయకుండా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక న్యూస్ గురించి మీతో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎల్నినో ఈ మాట కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది కదా మనకి. ఎక్కడ చూసినా ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాలు లేని కారణంగా. ఓవైపు ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు దేశంలో కొంచెం లేటుగా వచ్చాయి. ఎల్నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో ఎక్కడ చూసినా కూడా వర్షాలు లేక జనాలు అల్లాడిపోతున్నారు కదా. అయితే మన స్టేట్లో కాదు, ఇది భోపాల్లో జరిగిందనమాట. ఒక వింత ఆచారం అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు. జనరల్గా మనం ఏమి వింటూ ఉంటాం, వర్షాలు పడకపోతే పురాతన ఆచారాల ప్రకారం కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, దాని గురించి పెద్ద వైరల్ న్యూస్ ఏం కాదు. అలాగే యాగాలు చేస్తారు, వరుణ యాగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది గాడిదలకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లో భోపాల్ నగరంలో ఒక వింత ఆచారం జరిగింది. మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం చెప్తారు. కానీ గులాబ్ జామున్ పేరు చెప్పగానే అందరికీ నోట్లో నీళ్ళు వస్తాయి కదా. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎక్కువగా తినకపోయినా ఒకటి రెండు పీసులు తిని ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేస్తాం కదా. అయితే ఇక్కడ గులాబ్ జామ్ టాపిక్కి గాడిదల టాపిక్కి ఏంటి లింక్ అంటారా? ఇక్కడే ఉంది మరి, అక్కడే వైరల్ న్యూస్ అయింది అది. లేకపోతే ఎందుకు వైరల్ అవుతుంది చెప్పండి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఋతుపవనాలు రాక ఆలస్యం కావడంతో అక్కడ స్థానికులు ఏం చేశారు తెలుసా? గాడిదలకి గులాబ్ జామున్లు తినిపించారనమాట. ఒకటి రెండు కాదు, చక్కగా అవన్నీ తింటే అన్ని. మరి వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ భోపాల్లో జరిగిన ఈ సంఘటన వెనుక అసలు రీజన్ ఏంటి? వాళ్ళు ఎందుకు గాడిదలకి గులాబ్ జామున్ తినిపించారు? ఎందుకై ఉంటుందంటారు? ఆలోచిస్తూ ఉండండి. ఎందుకు అలా చేశారు వాళ్ళన్నది ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత నేనే చెప్తాను. స్టే ట్యూన్డ్.

0: హాయ్ నాన్న సినిమా నుంచి విన్న పాట అది. ధృవిక్రమ్, శృతి హాసన్, చిన్మయి పాడారు. రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ లో మస్తి మజాలో ఒక వింత ఆచారం భోపాల్ లో జరిగింది, వర్షాల కోసం అని చెప్పాను కదా నేను. ఇందుకు ఏం జరిగిందంటే, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వర్షాల కోసం రకరకాల ప్రయత్నాలు చేశారంట అక్కడి రైతులు కానీ లేకపోతే స్థానికులు కానీ. అయితే కొన్ని రోజులుగా వర్షాలు లేక కరువు వెంటాడుతుండడంతో జనాలు తీవ్ర ఉక్కపోతలు, పొడి వాతావరణంతో సతమతమవుతున్నారంట. ఈ నేపథ్యంలో స్థానికులు అనాదిగా తమ పూర్వీకులు ఆచరించే ఈ గాడిదలకు గులాబ్ జామున్ తినిపించే సంప్రదాయాన్ని పాటించారు. అయితే సాధారణంగా చేయాల్సినవన్నీ చేస్తారన్నమాట. అయితే అప్పటికి కూడా వరుణుడు కరుణించని పక్షంలో ఈ ఆచారాన్ని వాళ్ళు ఫైనల్ రౌండ్గా తీసుకుంటారు. వాటికి గులాబ్ జాములు చక్కగా వండి ప్లేట్లో ఆ గాడిదల్ని కూడా చక్కగా అలంకరించి వాటికి ఎన్ని కావలిస్తే అన్ని తినగలిగితే అన్ని గులాబ్ జాములు వాటి ముందు పెడతారు. తర్వాత వర్షాలు ఆలస్యమైనప్పుడు వాళ్ళ పెద్దలు ఈ సంప్రదాయాన్ని పాటించడం చిన్నప్పటి నుంచి చూస్తున్నామని ఈ వైరల్ వీడియోలో కొంతమంది మాట్లాడారు. వాళ్ళ రెస్పాన్స్ చెప్పారు. అందుకే గాడిదలకు స్వీట్లు తినిపించి మంచి వర్షాలు పడాలని ప్రార్థించామని, ఇంతకుముందు కూడా ఇలా చేసినప్పుడు చక్కటి వర్షాలు పడి తమ పొలాలన్నీ కూడా సమృద్ధిగా పండాయని, ఇక చివరి అవకాశంగా ఇది ఆచరించామని.

కాబట్టి వర్షాలు సమృద్ధిగా పడతాయని నమ్మకం మాకుందని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మొత్తానికి ఇంతకు ముందు నుంచే ఉందంట ఈ ఆచారం, కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాస్ట్గా స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, నిమిషాల వ్యవధిలో అది వైరల్ అయిపోవడం, చాలామంది దీన్ని చూడడం ఎంజాయ్ చేయడం కూడా జరిగిపోయిందనమాట. అది మస్తీ మజాలో భోపాల్లో వైరల్ అయిన గాడిదలు గులాబ్ జాములకు సంబంధించిన వీడియో అన్నమాట. ఇంకొక విషయం గురించి కూడా మనం మస్తీ మజాలో మాట్లాడుకుందాం, బట్ ఈ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. అయితే తండేల్ సినిమాలో పాట విన్నప్పుడు మనకి ఆ తండేల్ ఎవరైతే నాగచైతన్య ఉన్నాడో, తన ప్రేయసి సాయి పల్లవి కోసం సముద్రంలోంచి విరహ గీతం పాడాడు కదా. అయితే ఒక సముద్రానికి సంబంధించిన విషయం గురించి చెప్పడానికి ఈ పాట నేను ప్లే చేశాను. అంటే వినడానికి చాలా ఒక లోతైన సాహిత్యం, ఒక భావం ఉంది కదా. అయితే సాధారణంగా ఏ సముద్రానికైనా లేదా నదికైనా అందమైన తీరం అనేది ఒకటి ఉంటుంది. తీరం ఉంటేనే కదా మరి సముద్రం నుంచి బయటికి రావడం, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళడం. తీరం లేకపోతే ఏం చేయలేం, అసలు అందులోకి ప్రవేశం ఉండదు కదా. కానీ సోషల్ మీడియాలో బాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మీకు చెప్పబోతున్నాను నేను. భూమిపై తీరం లేని ఏకైక సముద్రం ఒకటి ఉందని మీకు తెలుసా? షాక్ అవ్వకండి, దీనికి ఎలాంటి భూభాగం లేదా సరిహద్దులు అనేవి లేవన్నమాట. 4 శక్తివంతమైన సముద్ర ప్రవాహాలు దీని చుట్టూ తిరుగుతూ ఒక నీటి చక్ర వ్యూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సముద్రంపై సార్గసం అనే ఒక విచిత్రమైన సముద్రపు గడ్డి తేలుతూ ఉంటుందంట. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలకు ఇదొక పెద్ద రహస్యంగా, అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. వివరాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే, మనం ఏ సముద్రం గురించి ఆలోచించినా మన మనస్సులో మొదట మెదిలేది ఆ అలల హోరు కదా. ఎంత ఎత్తున అలలు వస్తాయని చెప్పి, అలలే కదా మెయిన్ సముద్రానికి అందం. ఆ అలలు అలా వస్తూ ఉంటే మనం ఆ బీచ్ ఒడ్డున కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అందమైన ఇసుక తిన్నెలు, సముద్ర తీరం. కానీ ఈ భూమిపై ఒక విచిత్రమైన సముద్రం ఉంది. దానికి అసలు ఒడ్డు కానీ తీరం అనేది కానీ లేదు. వినడానికి ఇదేదో కల్పిత కథలా అనిపించినా కూడా ఇది అక్షరాల నిజం. ఇది ఎక్కడుందంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ వినూత్న సముద్రం పేరే సార్గస్సో అనే ఒక సముద్రం. ఏ భూభాగంతో కూడా దీనికి సంబంధం లేకుండా కేవలం నీటి మధ్యలోనే ఉనికిని చాటుకుంటోంది ఈ సముద్రం. శతాబ్దాలుగా ఈ పురావస్తు శాస్త్రవేత్తలకి అంతుచిక్కని ఒక మిస్టరీలా మిగిలిపోయిందనమాట. వాళ్ళు చాలా పరిశోధనలు చేస్తున్నారు కానీ వాళ్ళు దాన్ని ఛేదించలేకపోతున్నారు. మరి అసలు ఈ సముద్రం ఎలా ఏర్పడింది తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు మస్తీ మజా, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం.

మస్తీ మజాలో ఈ సార్గస్సో సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రపంచంలోనే తీరం లేని సముద్రం. సాధారణంగా సముద్రాల సరిహద్దుల్ని వాటి చుట్టూ ఉండే భూభాగాలు లేదా దేశాల తీరాలు నిర్ణయిస్తాయి కదా. కానీ ఈ సార్గస్సో సీ ఏదైతే ఉందో అది భూమికి బదులుగా నాలుగు వైపులా ప్రవహించే నాలుగు శక్తివంతమైన సముద్ర ప్రవాహాల సరిహద్దులుగా పనిచేస్తుందంట. దీనికి పశ్చిమాన గల్ఫ్ ఉంది స్ట్రీమ్, ఉత్తరాన నార్త్ అట్లాంటిక్ కరెంట్, తూర్పున కానరీ కరెంట్, దక్షిణాన నార్త్ అట్లాంటిక్ ఈక్వటోరియల్ కరెంట్ ప్రవహిస్తాయంట. ఈ నాలుగు భిన్న దిశల ప్రవాహాలు కలిసి సముద్రం మధ్యలో ఒక పెద్ద నీటి వలయాన్ని సృష్టిస్తాయంట. దీనివల్ల ఈ నాలుగు ప్రవాహాల మధ్య ఉన్న సార్గస్సో సముద్రపు నీరు ఎప్పుడూ అత్యంత ప్రశాంతంగా గుండ్రంగా తిరుగుతూ ఉంటుందంట. అదే అద్దంలా మెరిసే నీరు, గాల్లో తేలే ఆ జాలరి గడ్డి, ఈ సముద్రం నీరు ఎంత స్వచ్ఛంగా గాఢమైన నీలిరంగులో ఉంటుందంటే దాదాపు 50 నుంచి 60 మీటర్ల లోతు వరకు నీటి లోపల ఏముందో స్పష్టంగా చూడొచ్చంట. మరి అక్కడ జనసంచారం ఏముండదు, పొల్యూట్ చేసే వాళ్ళు ఉండరు, చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. పోర్చుగీస్ భాషలో సార్గస్సో అంటే ఒక రకమైన సముద్రపు గడ్డి అని అర్థం అన్నమాట. ఈ సముద్ర ఉపరితలంపై సార్గసం అనే గోధుమ రంగు సముద్రపు గడ్డి తివాచీల మైదానాల కొద్దీ తేలుతూ ఉంటుంది. అండ్ ఈ గడ్డికి భూమితో కానీ సముద్ర గర్భంలో మట్టితో కానీ ఎలాంటి సంబంధం ఉండదు. ఇది నీటిపైనే పుట్టి నీటిపైనే పెరుగుతుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మీకు కూడా వీలైతే దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీకు సోషల్ మీడియాలోకి వెళ్ళి. మీకు సమయం ఉన్నప్పుడు ఒకసారి మీరు కూడా తెలుసుకోండి. బాగుంది కదా మస్తీ మజాలో, మంచి విషయాలు మాట్లాడుకున్నాం ఇవాళ. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. అండ్ మరికొన్ని క్షణాల్లో ఏకచిత్ర గానం వింటారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 102.8 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే పవన్. మరి ప్రతిరోజు మనం 8:30 నుంచి 9:15 మధ్యలో ఏకచిత్ర గానం, ఒకే సినిమాకి సంబంధించిన అన్ని పాటలు విని ఎంజాయ్ చేస్తాం కదా, అలాగే ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు కూడా మాట్లాడుకుంటాం. ఇవాళ కూడా ఒక స్పెషల్ ఫిలిం గురించి మాట్లాడబోతూ అందులో సినిమా పాటలన్నీ కూడా మీకు నేను ఇవాళ ప్లే చేసి వినిపించబోతున్నాను. స్పెషల్ సినిమా అన్నానంటే అది ఒక పోయట్రీ లాంటి సినిమా, మంచి లవ్ స్టోరీ. మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టండి, అండ్ పాటేస్తే మీకు ఎలాగో తెలిసిపోతుంది. ఆ సినిమా 2009 విడుదలైంది. ఎప్పుడు తెలుసా? ఇదే నెలలో, జూలై 3 అంటే ఈ సినిమా విడుదలై 17 కంప్లీట్ చేసుకుంది. దీనికి ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు, యూనివర్సల్ మీడియా బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి దర్శకుడు రచయిత ఆనంద్ రంగానే. ఈ సినిమాలో హీరో ఆనంద్ రంగా ఇంతకుముందు వచ్చిన సినిమాలో కలిసి పనిచేశారు. ఆ సినిమాలో అతనే హీరో, ఆనంద్ రంగా కో డైరెక్టర్గా ఉన్నారు ఆ సినిమాకి. దీనికి సినిమాటోగ్రఫీ విజయ్ కె చక్రవర్తి, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం అందించింది యువన్ శంకర్ రాజా. నేను ఇందాక చెప్పినట్టు ఆనంద్ రంగా వెండి తెర మీద గీసిన ఒక చక్కటి పెయింటింగ్ లాంటి సినిమా, ఆయన రాసిన ఒక మంచి పోయట్రీ లాంటి సినిమా. ఇదొక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ, కానీ ఒక బ్యూటిఫుల్ మూవీ చూశాం అన్న ఫీల్ ఇస్తుంది ప్రేక్షకుడికి. ఈ సినిమా 2 వాలంటైన్స్ డే రోజు రీరిలీజ్ చేశారు, అప్పుడు చూడాలి. జెన్జీ కూడా ఆ సినిమా పాటల్ని, ఆ సినిమాని అంతే ఈక్వల్గా ఎంజాయ్ చేశారనమాట. మరి లేట్ చేయకుండా ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్ వినేద్దాం, అండ్ ఆ సినిమాకి సంబంధించిన ముచ్చట్లు, డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఏకచిత్ర గానంలో ఓయ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మనం. చాలామంది కొంతమంది శ్రోతలు పంపించారు, ఇంకా పాట విన్న తర్వాత సినిమా పేరు తెలియకుండా ఎలా ఉంటుందో చెప్పండి. అండ్ ఇందాక మనం విన్న పాటలో హీరో క్యారెక్టరైజేషన్ గురించి డైరెక్టర్ మనకి ఫస్ట్ సాంగ్లోనే చెప్పేస్తాడనమాట, చిన్నది జిందగీ అని చెప్పి. చిన్న లైఫ్, వీలైనంత వరకు దాన్ని ఎంజాయ్ చేయాలి అనే క్యారెక్టర్ ఉదయ్ది. హీరో పేరు ఉదయ్, హీరోయిన్ ఏమో ఇంత పెద్ద జీవితం, చాలా పెద్ద జీవితం, ఇంకాస్త ఎంజాయ్ చేయొచ్చు, ప్లాన్డ్గా ఉండాలి, పెళ్లి చేసుకోవాలంటే ముందు ఉద్యోగం ఉండాలి అని రకరకాల ప్లానింగ్స్తో బ్రతికే అమ్మాయి అనమాట. అమ్మాయి పేరు సంధ్య. చూసారా ఇక్కడ రివర్స్లో ఉంటాయి పేర్లు. అంటే నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండే అతనికి ఉదయ్ అనే పేరు పెట్టడం, చాలా ప్లాన్డ్గా ఏదో సాధించాలి అనే అమ్మాయికి సంధ్య అనే పేరు పెట్టడం, డైరెక్టర్ యొక్క క్రియేటివిటీ అక్కడే మనకు కనబడుతుంది. ఆనందరంగా సిద్ధార్థ్ ఇద్దరు కలిసి బొమ్మరిల్లు సినిమాకి పనిచేశారు. బొమ్మరిల్లు సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తే డైరెక్షన్ టీంలో ఈయన కూడా దిల్ రాజు గారి కాంపౌండ్కి సంబంధించి

డైరెక్టర్ ఆనంద్ రంగ కూడా. అప్పుడే 2006లోనే సిద్ధార్థ్కి ఆనంద్ రంగ ఈ స్టోరీ చెప్పారంట. అండ్ దాని మీద సిద్ధార్థ్ కూడా వర్క్ చేశారు. సిద్ధార్థ్ కూడా మంచి రైటర్ కాబట్టి, మణిరత్నం దగ్గర పనిచేస్తారు కదా ఆయన, కాబట్టి సిద్ధార్థ్ కూడా స్వయంగా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి మంచి బౌండ్ స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు. ఈ సినిమాకి ఓయ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అది లాస్ట్లో చెప్తాను నేను, ఇప్పుడే కాదు, ఎందుకంటే అప్పుడు చెప్తేనే కిక్ ఉంటుంది అనమాట. అయితే హీరోయిన్ ఓయ్ ఓయ్ అని పిలుస్తూ ఉంటుంది కాబట్టి ఓయ్ అనే అనుకుంటారు చాలామంది, కానీ అది రీజన్ కాదు. డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. డైరెక్టర్ యొక్క స్పార్క్ ఏంటి అన్నది మనకి సినిమా మొత్తం చూస్తే, ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బాగా కనబడుతుంది అనమాట. అండ్ సినిమాకి రీరికార్డింగ్ చాలా ప్రాణం, యువన్ శంకర్ రాజ్ అని పెట్టుకోవడం కూడా అందులో భాగమే అనమాట. మరి ఓయ్ సినిమాలోంచి మరొక పాట విందామా, వనమాలి గారు రాసింది, స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఎస్, 8:49 క్రాస్ చేసి 52 సెకండ్స్. ఏకచిత్ర గానంలో ఓయ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం, అందులోని సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఒక్కసారి ఓయ్ని మనం రీకలెక్ట్ చేసుకుంటే, ఈ 17 ఇయర్స్ ఆఫ్ మూవీని చాలాసార్లు టీవీలో వేశాడు, చాలాసార్లు మనం చూసే ఉంటాం. యూట్యూబ్లో కూడా ఉంది ఈ సినిమా, చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఇది ఒక సినిమా కావచ్చు, కానీ ఎంతోమందికి ఇది ఒక ఎమోషన్ అన్నమాట. లవ్ స్టోరీస్ని, ముఖ్యంగా ఈ సాడ్ ఎండింగ్ ఉండే లవ్ స్టోరీస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ మూవీని బాగా ఇష్టపడతారు. ఈ మూవీ చూస్తూ ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అండ్ ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ అనమాట, జస్ట్ ఆసమ్ అంతే. చాలా బాగా పిక్చరైజ్ చేశారు డైరెక్టర్ ఆనందరంగా. అండ్ ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అందరికీ అనిపించేది షామిలి. అప్పటి వరకు బేబీ షామిలీగా, చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా పాపులర్ అయిన షామిలి గారు ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఇక సిద్ధార్థ్ గురించి చెప్పాల్సిందేముంది, అప్పటికే చాలా హిట్స్తో మంచి భూమిలో ఉన్న యాక్టర్ అనమాట. బాయ్స్తో మొదలుపెట్టి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, చుక్కల్లో చంద్రుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అలాంటి మంచి సక్సెస్ రేట్ ఉన్న సిద్ధార్థ్ పక్కన షామిలిని కాస్ట్ చేయడం కూడా ఒక ఇంత కొంతమంది ఆశ్చర్యపోయారనమాట. అండ్ ఆనందరంగా డీటెయిలింగ్ గురించి నేను మాట్లాడతానన్నాను కదా, ఈ సినిమా ఓపెనింగ్ చూస్తే 2009 జనవరి 1కి స్టార్ట్ అవుతుంది. అంటే డిసెంబర్ 31 నైట్ అలా బీచ్లో ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటాడు సిద్ధార్థ. తన నెరేషన్లోనే ఈ సినిమా అంతా కూడా నడుస్తుంది. అయితే 2007లో మొదలైన ఈ ప్రేమ కథ 2008 జనవరి 1కి ముగుస్తుంది అనమాట. అండ్ జనవరి 1నే పుడతాడు సిద్ధార్థ్ ఈ సినిమాలో. ఉదయ్ క్యారెక్టర్ జనవరి 1నే సంధ్యని ఒక బర్త్డే పార్టీలో చూస్తాడు పబ్లో. మరి అక్కడి నుంచి మొదలైన వాళ్ళ ప్రేమ ఎలాంటి టర్న్స్ తీసుకుంది, ఆ 1 ఇయర్లో సిద్ధార్థ్ సంధ్య కోసం ఏం చేశాడు, సంధ్య సిద్ధార్థ్ని ఏమడిగింది, ఉదయ్ని ఏమడిగింది, ఇవన్నీ కూడా చాలా నీట్గా క్లియర్గా పిక్చరైజ్ చేశారు డైరెక్టర్ ఆనందరంగా. ఓయ్ సినిమా గురించి ఇంకా మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, అందులోంచి ఒక మంచి పాట విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎయిట్ 57 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది. ఓ

సినిమా గురించి ఏకచిత్ర గానంలో మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇందాక పాటలో చెప్పినట్టు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఎస్, ఉదయ్ క్యారెక్టర్ సంధ్యతో బర్త్డే పార్టీలో చూసినప్పుడే ఫస్ట్ సైట్లోనే లవ్లో పడిపోతాడు. అయితే హీరో హీరోయిన్ ఇద్దరూ భిన్న ధృవాలు అనమాట. హీరో నార్త్ పోల్ అయితే ఈమె సౌత్ పోల్. ఇద్దరు రైలు పట్టాలు లాంటోళ్ళు. ఎందుకంటే ఇద్దరు భిన్న మనస్తత్వాలున్న ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు, అసలు వాళ్ళు కలుస్తారా అన్నది క్వశ్చన్ మార్క్గా అదే పాయింట్ మెయింటైన్ చేస్తూ తీసుకెళ్తాడు డైరెక్టర్ మనల్ని. అండ్ తర్వాత వైజాగ్లో జరుగుతుంది స్టోరీ. కథపరంగా వైజాగ్ బీచ్ హౌస్ ఉంటుంది తనకి, అందులో మొత్తం ఆ లిరిక్స్ అన్నీ కూడా చంద్రబోస్ గారు చాలా కథలో ఫిట్ అయ్యేలాగా చాలా గొప్పగా రాశారు. అండ్ ఈ సినిమాలో ఓన్లీ లవ్వేనా అంటే లేదు, ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది. కృష్ణుడు గారు చాలా మంచి రోల్ ప్లే చేశారు ఇందులో, సిద్ధార్థ ఫ్రెండ్గా ఫ్యాట్సో అంటూ టీస్ చేస్తూ ఉంటాడనమాట సిద్ధార్థ అతన్ని, తన లవ్కి హెల్ప్ చేస్తూ ఉండే మంచి క్యారెక్టర్. తర్వాత అలీ గారు ఉంటారు, చిన్న రోల్ అయినా కూడా చాలా మంచి రోల్. మాస్టర్ భరత్ వీళ్ళంతా కూడా కామెడీ పండిస్తారు. సునీల్ ఒక ఎల్ఐసి ఏజెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తారు ఇందులో, అతనికి అసిస్టెంట్గా సప్తగిరి గారు, వాళ్ళు కూడా మధ్య మధ్యలో కామెడీ పండిస్తారు. ఒక ట్రైన్ ఎపిసోడ్లో రియల్ లైఫ్లో భార్యాభర్తలైన రావికొండలరావు గారు, రాధాకుమారి గారు ఇద్దరు కూడా కొంతసేపు మనల్ని నవ్విస్తారు. ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, రాళ్లపల్లి గారు, సురేఖ వాణి చిన్న క్యారెక్టర్ అయినా కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తారు. అలాగే ప్రదీప్ రావత్ని ఈ సినిమాలో ఛత్రపతిలో ఏదైతే క్యారెక్టర్ ఉందో భిక్షు యాదవ్ అని, అదే క్యారెక్టర్ని మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ తిరిగి దాన్ని రిపీట్ చేస్తారనమాట. అంటే ఆ సినిమాతో సంబంధం ఉండదు కానీ బీహార్ వెళ్ళేటప్పుడు అతన్ని మళ్ళీ ఇక్కడ వచ్చినట్టుగా చూపిస్తాడనమాట. అదే క్యారెక్టర్ మళ్ళీ ఇందులో కూడా ఇచ్చారనమాట. అండ్ నెపోలియన్ గారు ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేస్తారు. నెపోలియన్ అంటే హలో బ్రదర్ సినిమాలో విలన్ ఉంటారు గుర్తుంది కదా, ఆయన ఇందులో ఒక మంచి రోల్, హీరోయిన్కి అంకుల్ పాత్ర ప్లే చేశారు డాక్టర్గా కూడా. వీళ్ళందరూ కూడా మంచి వెయిట్ ఉన్న పాత్రలు, మంచి రోల్స్ ఇచ్చారు ఈ ఓయ్ సినిమాకి. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఆ తర్వాత వాళ్ళ ట్రావెలింగ్లో కూడా మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి, చాలా గొప్ప రైటింగ్ ఉంటుంది సినిమాలో. ఇంకా మాట్లాడుకుందాం ఓయ్ సినిమా గురించి, అందులోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏకచిత్ర గానంలో ఓయి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ కథాపరంగా చాలా స్టేట్స్లో జరుగుతుంది ఈ సినిమా. సంధ్య ఉదయం ఒక కోరిక కోరుతుంది, తనకి నచ్చిన చోటుకి తీసుకెళ్ళాలి, షిప్లో తీసుకెళ్ళాలి, తన సేవ్ చేసుకున్న డబ్బులతోనే తీసుకెళ్ళాలి అని చెప్పి. అయితే ఉదయ్కి అది అర్థం కాదు ఎందుకు ఇలా అంటుందని. అది ఎందుకు అన్నది మనకి చివరిలోనే రిలీవ్ అవుతుందన్నమాట, రివీల్ అవుతుంది. ఎందుకు డైరెక్టర్ అంత సస్పెన్స్ పెట్టాడన్నది కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి అన్నది అర్థమవుతుంది. ఇందులో కొన్ని ఉంటాయి సీన్స్ భలే అట్రాక్ట్ చేస్తాయన్నమాట చూసే ఆడియన్స్ని. ముఖ్యంగా అందులో ఒకేసారి రెండు రాష్ట్రాల్లో ఉండడం, అంటే అటు కాలు వేస్తే ఇటు కాలు వేస్తే అట్లా, మళ్ళీ పవన్ కళ్యాణ్కి పక్క రాష్ట్రాల్లో కూడా ఎంత క్రేజ్ ఉందో అని వాళ్ళు అక్కడున్న థియేటర్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ సినిమా చూడడం, అలాగే తన కోసం ఒక మంచి థాలీ రెడీ చేసి ఇవ్వడం, అలాగే ఇంకా జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే రెండుసార్లు హీరో హీరోయిన్కి ప్రతి నెలకి ఒక గిఫ్ట్ ఇవ్వడం, 12 నెలలకి 12 గిఫ్ట్స్ ఇవ్వడం, అలాగే తిరిగి మళ్ళీ అదే హీరోయిన్

లాస్ట్లో 12 నెలలకి 12 గిఫ్ట్స్ ఇవ్వడం. ఆ సీన్ ముఖ్యంగా ఇప్పటి వరకు, సరే అది హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయి తీసినా కూడా తెలుగు సినిమాల్లో అలాంటి సీన్ రాలేదు అని చెప్పి చాలామంది అప్పుడు అప్లాజ్ ఇచ్చిన పరిస్థితి అన్నమాట. మొత్తానికి ఓయ్ సినిమా అనేది ఒక, నేను చెప్పినట్టు స్టార్టింగ్లో, ఒక పెయింటింగ్ లాంటిది, ఒక పోయట్రీ లాంటిది, చూసేవాళ్ళకి అన్ని ఎమోషన్స్ని కలిగిస్తుంది. చివరికి థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు గుండె బరువెక్కిన ఫీలింగ్తో వస్తాం. ఆ ఫీ

నేను స్టార్టింగ్లో చెప్పాను 2007 టు 2008 మధ్యలో జరిగిన స్టోరీ అది. 2009కి ఆ హీరోయిన్ ఉండదు, ఎందుకంటే తను వెళ్ళిపోతుందన్నమాట, అతను వదిలిపెట్టి శాశ్వతంగా. అండ్ అందులో వన్ ఇయర్లో జరిగిన స్టోరీ, వన్లోంచి ఓ, ఇయర్లోంచి వై, రెండు క్లబ్ చేసి ఓయ్ అనే టైటిల్ పెట్టానని చెప్పి ఆనంద్ రంగా అప్పట్లో చెప్పారనమాట. ఓయ్ వెనుకున్న కథ కమామిషు అదనమాట. మొత్తంగా గీతాంజలి సినిమాని ఎంతమంది లైక్ చేస్తారో, అందులో ఎలాంటి ఎండింగ్ ఉన్నా కూడా ఓయ్ సినిమాకి కూడా అలాంటి ఫ్యాన్సే ఉన్నారు ఇప్పటికీ. ఎప్పటికీ ఓయ్ అనేది ఒక క్లాసిక్ కాదంటారా? ఎస్, అఫ్కోర్స్ ఓయ్ ఇస్ ఎ క్లాసిక్. ఇది ఇవాళ ఏకచిత్ర గానం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15 కావస్తోంది. ఉర్దూలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, తర్వాత 9:30 ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. తిరిగి 10:00 మధురైమలో కలుసుకుందాం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. ఇది మధురిమ సమయం.
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
3: తల్లిదండ్రుల మీద భక్తి ప్రపత్తుల గురించి తెలుసుకోవాలంటే రామచరితం చదవాల్సిందే. తండ్రి మాట కాదనక, తల్లి కైక వరాలకు కలత చెందక, వనాలకేగిన రామయ్య, ఆయన పాదుకలే మాకు శరణం అంటున్న ఈ తొలి తరంగేయం. పాదుకా పట్టాభిషేకం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, వడ్డాది రచన ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

కళలు పండేందుకు కన్నులు చూసిన చాలని, మనసును మందిరం చేసి మమతను పూమాలగా వేసి దరీ దాపు తెరచాప లేకపోతే తన జీవితం ఒక దారికి తెచ్చే ఆశతో దైవంపై మొత్తం భారాన్ని వేసి రచయిత ఒక తాపసిగా మారి తపనపడిన రచన ఈ పాట. తోబుట్టువుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, అనిశెట్టి రచన, సి మోహన్ దాస్ సంగీతం.

పిల్లల్ని పువ్వుల్ని చూస్తే మనసు ఉల్లాసభరితమవుతుంది. తన ఊహల ఊర్వశి పరితపించే ప్రేయస్తో కలిసి రాధాగోవిందుల సంధాన బృందావనంలో తిరగాలని, స్వర్గం ఉందని నమ్మినా నమ్మకపోయినా తన చెలి తనతో కలిసి ఎక్కడుంటే అక్కడే స్వర్గం అని అంటూ సాగే గీతానికి సంగీత దర్శకత్వంతో పాటు గాత్ర దానం కూడా చేసిన పాట. ఆప్తమిత్రుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, సముద్రాల జూనియర్ రచన, ఘంటసాల సంగీతం.

చెలిగళమే కోయల పిలుపని, అడుగులే అలల సవ్వడులని, ఎదుట ఎదలో మొత్తం తనరూపమేనని, మధుకై తిరిగే మధుపాయిలా చుట్టూ తిరిగి ఆశలు పండించుకుంటానని, అది లేని పక్షంలో విప్పారిన విరులు వద్దు అని, గాలియీళ్ళలు అంతకంటే వద్దని, జీవితాన్ని జీవనాన్ని కలిపి పెనవేసి అర్చించి అద్భుత రసంలో రసరమ్య గీత అందిస్తే ఈ పాట. పూజా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దాశరథి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

శివుని కోసం సతిగా పార్వతిగా జన్మలెత్తి అర్ధనారీశ్వరుని అర్ధాంగిగా అర్ధనారై జగదాంబగా జగజ్జననిగా వెలుగుందే గౌరి ఒకపక్క ఉరుకుల పరుగులతో సతత ప్రవాహ జలధారులతో పరమశివుని శిరస్సుపై ఎక్కి గౌరికి సవతిగా మారిన గంగైన యుగ యుగాంతాల వరకు కల్పకల్పాంతాల వరకు ఇది నిజం ఇది శాశ్వతం అంటూ ఈ పాట. విచిత్ర దాంపత్యం పి సుశీల డాక్టర్ సి నారాయణరెడ్డి రచన అశ్వత్థామ సంగీతం.

ఆకలి తీర్చలేని కూలీ డబ్బులతో పనిచేస్తూ అవి చాలక జోలి కూడా పడుతూ దానం చేసేవారికి దానానికి ధాతృత్వం ఉన్నా వారి జేబులో కూడా పైసా సున్నా ఇలాంటి

పరిస్థితుల్లో రాత్రికి ముసుగు వేసుకుని దొంగతనం చేయకపోతే రోజు గడవని స్థితి ఉంది అని, కాగితాల పూలలాంటి జీవితాలలో కొందరికి చేసే కొలువు లేక బతకలేని జీవితాలతో మరికొందరు ఇలా ఉన్నారంటూ ఆ తరం చీకటిని, వింత పరిస్థితుల్ని ఒకే గళంలో మధురగాయకుడు పాడిన పాట. ఆలుమగులు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య యాత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

మబ్బులకు కోపం వచ్చినప్పుడల్లా ఉరిమి, మెరిసి, చినుకై కురిసి చల్లపడిపోతాయి. అలకలు, కిలుకలు, మూతి ముడుపులు, వేళ్ల విరుపులు, కంటి మూతలు, నెత్తిగుడ్డలు, తలుపు గడియలు, ఇవన్నీ అలకల వివిధ స్వరూపాలు. కారణాలు తెలుసుకుని ఓరడించేదాకా పరిస్థితిలో మార్పుండదు. కోరిక స్థాయిని బట్టి కోప స్థాయి ఉంటుంది. కానీ ఎక్కడో చిన్న ఆశ మాట లేకున్నా మనసు రమ్మంటుందేమోనని మాట మనసు యుద్ధాన్ని తన మధుర గానంలో ఓ మధుర గాయని అందించిన గీతం. దాగుడుమూతల చిత్రంలో పి. సుశీల, దాసరథి రచన, కెవి మహదేవన్ సంగీతం.

బొగ్గ అనగానే సిగ్గు, వయసు అనగానే సొగసు గుర్తుకొస్తాయి. కంటి నిండా ఆశలు, గుండె నిండా ఊసులు, సొగసు సిగ్గులతో కళలకనే చిన్నదాని వింత అందానికి తన కళ్ళు విందు చేసుకుంటున్నాయని, ఒక పక్క సంబరపడుతూ ఉంటే పల్లకి ఎక్కాలని, పందిట బాజా మోగాలని, అందాక ఆగాల్సిందే అంటున్న ఓ యుగుల గీతం. టక్కరి దొంగ చక్కని చుక్క, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆరుద్ర రచన, సత్యం సంగీతం.

సేవా కీర్తనం, సింహాసనం, పుష్పం, దీపం, వందనం ఇవన్నీ అర్చనలో భాగాలే. అయితే ఎవరు ఎంత పొద్దునే లేచి పూజ చేసినా వారికంటే ముందుగానే పూలు పూజకు సిద్ధంగా పూచి ఉంటాయి. వాటిని ఇలా ఉదయమే పూయాలి అని ఎవరు నేర్పారు అంటూ ప్రశ్నిస్తూ కోట తులసికి మల్లెపూలని, తన స్వామికి మొలలు ఆకాశ మల్లెల్ని దోసెళ్లతో పోస్తూ తన మనస్సు కోసం మనస్సులోనే పాడుకుంటున్న ఓ ప్రబోధ గీతం. ఈనాటి బంధం ఏనాటిదో పి సుశీల పాడిన పాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, ఎస్ రాజేశ్వర సంగీతం.

తల్లిదండ్రులకు పిల్లల మీద ఆశలు ఎన్నో ఉంటాయి. తన బాబు శౌర్యంలో నేతాజీ కావాలని, సహనంలో గాంధీజీలా ఉండాలని, శాంతిలో నెహ్రూలా, సాహసంలో లాల్ బహదూర్లా ఉండాలని, కొందరైతే ఆ బిడ్డ వీర సైనికుడు కావాలని కోరుకుంటారు. అవటానికి ప్రణయగీతమైన ఆశల ఆశల్ని కూడా జోడించి ఈ గీతం సాగుతుంది. చిన్ననాటి స్నేహితుల చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్పి కోదండపాండే సంగీతం.

ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా విసుగు అనిపించనివి నీలిగగనాల జాబిలి, మదికినిచ్చిన నచ్చలి. అలాంటి చెలితో తనని అలరింపమని గుబాళించిన తన కోరికలకు అనురాగ డోలికలు ఊగించమని ప్రకృతి ప్రణయాల కలనేత గీతం ఈ పాట. సుగణసుందరి కథ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల నారాయణరెడ్డి రచన, పెండ్యాల సంగీతం.

తాను తన మేనత్త ఒడిలో నిద్రపోతున్నానని ఆ బిడ్డకు తెలియకపోయినా ఆ అత్తకు మటుకు ఆ బిడ్డపై ఎంతో అనురాగం ఉందని, అసలు కంటే వడ్డీ ముద్దన్నట్టుగా తన సోదరుని కంటే సోదరుని పిల్లలు అంటే ఇష్టం ఎక్కువ కనుక వాడిని ఎత్తుకుని లాలిస్తూ అత్తవుడి ఎంతో హాయినిచ్చేదని, సేదతీరి నిద్రపొమ్మని, ఇప్పుడు వేసేవి తప్పటడుగులైనా పెద్దయ్యాక గొప్ప చేతలు చేసి చూపాలి అంటూ పాడుకుంటున్న గీతం ఈ లాలిపాట. తోడు నీడా చిత్రంలో పి సుశీల, ఆత్రేయ రచన కెవి మహదేవన్, సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 30 సెకండ్లు అవుతోంది. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.